మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు, అగ్ని చేరిన ఇనుముకు అది ఎవీడూ.

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: వర్ష ధన జలధారులు ఇంకిపోవు, ఇసుకలో వర్ష జలధారులు ఇంకిపోవు, మధురమై నిల్చు రేగడి మసకలోన. అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి, అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి, అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
0: When there is rain, it all gets absorbed on sand, but the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema swaruplaina vidyarthulara,
0: students, embodiments of love,
1: manavattvam ento pavitramaina adinappatikini taanu sahavasamuna puraskarinchukoni తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్, ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కానీ అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దాట్, ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
1: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: ద డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎయిర్ will go up to the sky.
1: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యంలో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
1: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: Easy to get spoiled.
1: Unnathasai nandukotamu chala kashtam.
0: To reach exalted heights, it is difficult.
1: Kanukane manavudu kashtamainappatikini kaste phali manam unnathasaiki cherukoneetundi prayatnaniki manam poonukovali.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
1: Manavudu dusthangamuto cheri tana yokka bhavamulanu durbhavamuluga marchukoni తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
1: ఈ అన్నింటికి నీ సంకల్పంలే ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: టు రీచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్ ఇట్ ఇస్ డిఫికల్ట్.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి

0: feelings and resorts to bad activities and ruins himself.
1: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: For everything, thought is the main cause.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
0: The thoughts should be pure, sacred, and they should be proper.
1: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: Iron in the company of dust gets rusted.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: Iron which is rusted bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీనిని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: When it bursts, it must be tested.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: When you test it, it will have rest.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: Is the rest that is high level.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
0: Therefore, we should wipe out all the dust.
1: ఈ డస్ట్
0: what is this dust?
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ivanni kudunu aneka rakamulainatundi oka dussangam chetane yerpadutuntai.
0: All these things are the result of the bad company.
1: Kanukane, tell me your company, I shall tell you what you are. Ani mana company elantido manam alanti variga tayaravutam.
0: As is the company, so you are.
1: Kanuka manamu kalam teeskunanu tappaledu kontha vicharana chesi మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: డజంట్ మ్యాటర్ టేక్ టైమ్ ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: వెన్ యూఆర్ ఇన్ గుడ్ పొజిషన్ వెన్ టైమ్స్ ఆర్ ఫేవరబుల్ ఆల్ విల్ గ్యాదర్ రౌండ్ యూ.
1: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరమైపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్లు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కాని నీరు ఎండిపోతాని ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయి యందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహం అనగా కష్టములు యందు, సుఖములు ఎందు, నష్టములు ఎందు, ఆదాయములు ఎందు, అన్నింటి ఎందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
1: కేవలం హలో అంటేనే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ జాయిన్ ఎనీ వన్ బై మియర్లీ హలో.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదట వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారం చేసుకోవాలి.
0: బిఫోర్ యూ మేక్ ఎ ఫ్రెండ్, నో ది బ్యాక్గ్రౌండ్.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు ఎంక్వైర్ అండ్ రికగ్నైజ్ బిఫోర్ యూ మేక్ ఎ ఫ్రెండ్ హిస్ హ్యాబిట్స్, బిహేవియర్.
1: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం

0: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హీ సేస్ హలో సే గుడ్ బై.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విల్ పుట్ యు ఇన్ డేంజర్.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ ద మోడర్న్ స్టూడెంట్స్ విల్ కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ ఫ్రెండ్స్.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ ఫ్రెండ్షిప్. ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే సర్.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఏ నిమిషంలో వీడిపోతుందో.
0: వన్ మోమెంట్ ఇట్ వుడ్ లీవ్ యూ.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ to the extent of hello hello how are you goodbye and good
1: bye. Kaakunda
0: ee
1: vayasulo vidyarthulaku gunamu chaala pradhanamainatundi.
0: At this age character is very important.
1: Adi lekapothe veedu pranam poyinatundi oka jeeve.
0: Without character it is just a living
1: character lenatundi vanto friendship e manam cheyakoddu.
0: Never be a friend to one without character.
1: Alanti vaallaku individual character untundadu సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: సచ్ పర్సన్స్ విల్ నాట్ హ్యావ్ ఇండివిజువల్ క్యారెక్టర్ నాట్ సోషల్ క్యారెక్టర్.
1: ఈ సమాజం యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: వెన్ దేర్ ఇస్ నో సోషల్ క్యారెక్టర్ హౌ డు ఎక్స్పెక్ట్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుక మొట్టమొదటి మానవులకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: దేర్ ఫోర్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ ఫోర్ అన్వేవరింగ్ మైండ్ ది స్టడీ లుక్స్ ఆర్ అబ్సల్యూట్ ఇంపార్టెంట్.
1: ప్రతి దానికి కూడా గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడి ముఖమే చూడకూడదు.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ ఆసిలేట్స్ లైక్ ది పెండులం యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్.
1: బ్యాడ్ బాయ్
0: ఈజ్ ఎ వెరీ బ్యాడ్ బాయ్.
1: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహాగట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్
1: కఠినంగా ఉంటుంటారు.
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
0: విన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ ఉదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడా చాలా బయటపడుతుంది.
0: It is something like join in the company of the fire. When you are in the company of good people, naturally it shines.
1: దట్ ఇస్ వీడి పోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
0: The moment dust is off, it remains pure.
1: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన చుట్టూ దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
1: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made into
1: any round ga cheskochunu oka semi circle ga cheskochunu inko circle ga cheskochunu enni rakanga alagaina aa inumu tayar cheskochunu.
0: You can mold it, fashion it in the way you like, semi circle or full circle.
1: Kanuka nee aapadalaku nee oka dukkamulaku nee vicharamulaku taginatvanti reetiga danni marchukodaniki avakasam untundadi.
0: Therefore there is every scope to change it according to your situations, the difficulties and the anxiety.
1: దీనిలో చేరినటువంటి ఒక మాలిన్యం దూరమైనప్పుడే.
0: When the dirt is free.
1: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
1: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
0: Removing all the dirt and keeping up its quality.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడా సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: ఆల్ ద మెటీరియల్ దట్ వీ పార్టేక్ ఈస్ నేచురల్ క్రియేషన్.
1: తింటున్నాము, వేడలు తింటున్నాము, ఇంకే విధమైన పదార్థాలంతా మనం తింటున్నాము. వీటిని పుట్టినట్టుగా మనం భుజించము.
0: వీ డోంట్ ఈట్ యాజ్ దే ఆర్ అవైలబుల్.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: యూ ఫైండ్ ద ప్యాడీ గ్రోయింగ్
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: వీ రిమూవ్ ది గ్రాస్.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వీ రిమూవ్ ది హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
1: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ది రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరింపబడిన తర్వాతనే మనం భుజించడానికి వీలు.
0: After processing, cooking only you can eat it.
1: అదే విధంగానే ఒక వెండి కాని బంగారు కాని వజ్రం కాని కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈ
1: గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటుంది.
0: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్.
1: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
0: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
1: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకు పరిశుద్ధమైన యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
0: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి purified, it means processed in fire.
1: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు.
0: Then you can make jewelry out of it.
1: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: So everything needs refinement.
1: ఇది బట్టగా ఉంది.
0: This is cloth.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
0: Prior to that, this is
1: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: This cotton has got so many seeds and many.
1: కానీ ఆ ప్రతిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: And we have to extract the thread out of it.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: The threads must be interwoven so as to shape.
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
1: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
1: Enta chaduvu chadivinappatikini samskaram leni chaduvu chaduve kadadu.
0: You may read a lot without culture, you cannot call it education.
1: Enta chaduvu chadivi yeniti unnanu hinuni gunambu manaledu.
0: One may have very high education, but a mean man will never give up his quality.
1: Tarachi chaduvu chaduvam తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువులు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
1: jeevitamlo
0: for a
1: rendu margam untundali.
0: There are two paths in life.
1: One jeevanopadhi, rendu jeevita paramavadi.
0: One is just a living, another the purpose of life.
1: Karukane jeevanopadhi tho paatu jeevita paramavadini kudanu manam kontha varaku gurtinchali.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: Edo manam undinantha varaku nu jeevinchi కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: వీ మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: ద ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు సీ దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీ ఈజ్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటు వాడిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
0: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్ మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశం కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం. ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి. ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింగ్స్ ఇన్ వన్ వే. దీనిని
1: వేదాంత పరిభాషలో మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం అన్నది.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
1: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద పర్సన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
1: కానీ తన థాట్స్ తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఈజ్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడాను నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టు అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలను కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
1: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధనకంటే మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: ఒకటి, సాధన
1: తపం చేయటము జపం చేయటం కాదు. సాధన
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: న తపాంసి న తీర్థానాం న శాస్త్ర న జపానహి సంసార సాగరోత్తారే సజ్జన సేవనం వినా. సజ్జనుడి సేవలు చేయాలి.
0: సర్వ
1: తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ యు ఫైండ్ యువర్ పేరెంట్స్ మదర్
1: వీరిని గౌరవించు,
0: రెస్పెక్ట్ దెమ్,
1: వీరికి సేవించు,
0: సర్వ్ దెమ్.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
0: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి తల్లిదండ్రుల మాటను విస్మరించి నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన సాధన కిందనే రాదు.
0: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
1: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు,
0: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
0: It amounts to love for God.
1: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవుల యందు ఉంటున్నాడు భగవంతుడు.
0: God is present in all beings.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
0: Therefore, it's proper feelings. You should respect people.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
0: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, వీ షుడ్ అబ్జర్వ్ సర్టెన్ లిమిట్స్ ఫర్ అవర్ ఓన్ వెల్ఫేర్.
1: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హెస్ అ బ్యాడ్ క్యారెక్టర్.
1: అయితే అందరికీ నమస్కరించు, సర్వజీవ నమస్కారం కేశవ ప్రతిగచ్చతే. అందరికీ నమస్కరించు, తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఇతను కూడా మనం తిరస్కరించుకోవాలి.
0: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూర్ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్, రిజెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు
0: సో లాంగ్ యూర్ ఎ స్టూడెంట్,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
0: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థిని ఉంటారు.
0: హియర్ వీ ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
0: బాయ్స్ షుడ్ రిమైన్ ఎస్ బాయ్స్.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
0: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్
1: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీ ఈ విధమైన పెద్ద మార్గం పట్టించమంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
0: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హావింగ్ కైండ్ ఆఫ్ తల్లిదండ్రులు కూడా యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్ దిస్.
1: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
1: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
0: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
1: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
0: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
0: వాట్ షుడ్ ఆఫ్ ఎ లైఫ్?
1: చేతులారంగ శివుని పూజించరేని.
0: If we don't worship God with both hands,
1: noru navanga harikeeti nuduvaneni.
0: If we don't sing the glory of Lord with
1: daya satyambu lonata talupadeni.
0: If we don't have compassion and truth
1: within, kaduganeetiki tallula kadupu chetu.
0: Why should they be born at all to their mother?
1: Enduku talli garbhanni nuppu pettadaniki?
0: Why should they be born at all to the mother? Kadu
1: em kavali?
0: What for?
1: సరి అయిన సద్గుణములు రామంలో ఆవిర్భవించాలి.
0: వీ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
1: అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
0: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
0: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
0: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: పుస్తకంలో ఉంటుండాలి చదువంతా.
0: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ది
1: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
0: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
0: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు, కాదు.
0: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
0: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
0: If the head is full of so much of matter,
1: would it ever be empty? Kaka ila sukrutam nimpanaguna.
0: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: Ee tumbler lo water untundadi.
0: In this tumbler there is water.
1: Ee tumbler paalu poyalante etna postavu? Kanukone emi leni burralona emaina cherchavachchu.
0: In an empty head you can stuff it with anything.
1: Ee meemo nindi unna talaburradi kaariyaguna.
0: If this if the head is full of so much of matter,
1: would it ever be empty? Kaka, ila sukrutam nimpanaguna.
0: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: Ee tumbler lo water untundali.
0: In this tumbler there's water.
1: Intho manam paalu poyalante etna postavu?
0: If you want to pour milk,
1: water
0: there,
1: paalu poyali.
0: Don't remove water.
1: Tirigi paalu poyali.
0: And then fill it up with
1: milk. Ante gaani water lo kuda paalu poste rendu brashtu pattipothayi.
0: On the other hand, if you pour milk there, both will be spoiled.
1: కనుకని మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
0: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
1: అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
0: If you cheat your parents, you are the worst of the worst fellows.
1: ఈ చదువును చదివి కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఇదంతా కేవలం ఈ చదువును చదివే బదులు ఇంటింటి బిచ్చబెత్తచ్చు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వీ బెగ్ హౌస్ టు హౌస్.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: గుణము లేని సుతుడు,
0: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
1: గురు లేని విద్యలు,
0: అండ్ ఎడ్యుకేషన్
1: నీతి లేని జాతి నిష్ఫలంబు,
0: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్,
1: శాంతి లేని జీవి,
0: ద లైఫ్ వితౌట్ పీస్,
1: శశి లేని నిశ్చిరాత్రి,
0: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
1: ఇది ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కనుకనే మొట్టమొదట
0: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా అభివృద్ధి కావాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరైనటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
0: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: మొదటి చెట్టున కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టైపోతుంది.
0: As a plant, if it is bent, the whole tree would be bent.
1: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
0: Students are a foundation to the country.
1: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
0: For this mansion of life, the student is the foundation.
1: అది బ్రహ్మచర్యం.
0: That is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాము.
0: On this foundation of celibacy, the householder.
1: దాని పైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
0: ఓవర్ దట్ వానప్రస్థ.
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాం.
0: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది, నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
0: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
0: Celibacy, the foundation should be strong.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
0: If the foundation is not strong, all the three floored building will collapse.
1: Collapse.
0: Will collapse.
1: నిలువునా కూలిపోతాయి.
0: It will collapse totally.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
0: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది.
0: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్స్ సీక్రెట్
1: గోల్డెన్ ఏజ్.
0: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
0: Should be pure.
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
0: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
0: యువర్ హార్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
0: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
1: లవ్,
0: ఫుల్ ఆఫ్ లవ్.
1: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
0: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
1: కనుకని ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
0: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
1: తీయని వాటరే వస్తుంది.
0: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకని మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
0: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
0: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
1: అల ఎంతవరకు పోతుంది? బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
0: వాట్ ఎక్స్టెండ్ డస్ ఇట్ గో? ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
0: Similarly, if you throw the stones of your thoughts into the lake of your mind, it will spread all over.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్కే వెళ్తాయి.
0: Naturally, everything will tell upon your senses. Or you, your eyes will be after bad looks. The legs will take you to wrong spots. పాదము
1: మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను, ఇదే థాట్స్ ప్రాకిపోతాయి.
0: From top to toe, such thoughts will percolate, spread over.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
0: So heart is important.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
0: Without this heart, life is useless.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
0: But students watch the art but not the heart.
1: Heart is inside, art is outside.
0: Heart is inside, art
1: అది ప్రాకృతమైనటువంటివి ఆర్ట్ అంతా.
0: Art is worldly.
1: ఇది కేవలము పారమాత్మికమైనటువంటిది.
0: Heart is spiritual.
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
0: Heart is outward, heart is inward.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
0: This inward path is sacred and pure.
1: దీనిని వేదాంతమంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
0: Therefore this inward path is pure and unsullied, crystal clear, unpolluted, eternal truth.
1: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి యొక్క చిత్తశుద్ధిగా ఉండాలి.
0: వి షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
1: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
0: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు,
1: ఆయన చెప్పేటువంటి వాడు.
0: హి యూస్ టు సే
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే ఉందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నిన్ను నేను పూజ చేస్తున్నాను.
0: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
0: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
0: I brought such precious life.
1: నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
0: I don't drop it.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
0: This is stated by Meera.
1: కడలిల్ కుళితొరు ముత్తడితేని కైనడువ

0: ಬಾರಿ ಕಡಲ ಕುಳಿತೊಳು ಮುತ್ತಡಿತೇನೆ ಕೈ ನಡುವ ವಿಡುವಾಯೋ. ಸಮುದ್ರಂ ಲೋಪಲ ನೀನು ಎಂತೋ ಮುನಿಗಿ ಅಟ್ಟಡುಗುನಕ್ಕೆ ಪೋಯಿ ಈ ಮುಚ್ಚಮನೆಯಟುವಂಟಿ ನಾನು ತೆಚ್ಚುಕುನ್ನಾನು ಸ್ವಾಮಿ.
1: ಸ್ವಾಮಿ, ಐ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಪರ್ಲ್ ಗೆಟಿಂಗ್ ಇನ್ ಟು ದ ಬಾಟಮ್ ದ ಡೆಪ್ತ್ ಆಫ್ ದಿ ಓಷನ್.
0: ಇದೇ ನಾ ಮುಚ್ಚಮನೆಯಟುವಂಟಿ ಜೀವಿತಮು.
1: ದಿಸ್ ಲೈಫ್
0: ದೀನಿ ನಾ ಚೈ ನುಂಚಿ ತಿರುಗಿ ಜಾರಿ ಈ ಯೊಕ್ಕ ಸಮುದ್ರಂಲೋ ಪಡಿಪೋಕುಂಡಾ ಚೂಚುಕೋ.
1: ಐ ಡೋಂಟ್ ಹ್ಯಾವ್ ಇಟ್ ಟು ಡ್ರಾಪ್ ಡೌನ್.
0: ಅದಿ ಪಡಿಪೋಯನಾ ಗತಿಯಲ್ಲೇ ಗಿರಿಧಾರಿ. ಇಂಕ ನಾಕ ಗತಿಯಲ್ಲಿ ಅದು ಗಿರಿಧಾರಿ.
1: ವೆನ್ ಒನ್ಸ್ ದಿಸ್ ಪ್ರೆಷಸ್ ಪರ್ಲ್ ಆಫ್ ಲೈಫ್ ಇಸ್ ಡ್ರಾಪ್ಡ್, ವೆಲ್ ಐ ಹ್ಯಾವ್ ನೋ ಅದರ್ ಥಿಂಗ್ ಟು ಲುಕ್ ಅಟ್.
0: ಕನಕ ಮನಂ ತೆಚ್ಚುಕುನ್ನಾಮ ಈ ಮಾನವತ್ವ ಅನ್ನೇಟುವಂಟಿ ಜೀವಿತಾನ್ನಿ.
1: ವೀ ಹ್ಯಾವ್ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಹ್ಯೂಮನ್ ಲೈಫ್.
0: ಎನ್ನಿ ಜನ್ಮಲ ಫಲಂ ಅನ್ನೇಟುವಂಟಿ ದಾನ್ನು ಅಂದಿಚ್ಚಿ ಈ ಯೊಕ್ಕ ಜೀವಿತಮನ ದಾನ್ನಿ ಕೊನುಕ್ಕುನ್ನಾಮ.
1: ಇಟ್ ಈಸ್ ದ ಮೆರಿಟ್ ಆಫ್ ಸೆವರಲ್ ಪಾಸ್ಟ್ ಲೈಫ್.
0: ಈ ಮಾನವತ್ವಾನ್ನಿ ಮನ ಪೆಡಮಾರ್ಗಂ ಪಟ್ಟುಕುಂಡಾ ಚುಚ್ಚುಕೋವಾಲಿ.
1: ವೀ ಶುಡ್ ಸೀ ದಟ್ ಇಟ್ ವಿಲ್ ನೆವರ್ ಗೋ ಇನ್ ದ ರಾಂಗ್ ಡೈರೆಕ್ಷನ್.
0: ಮಾನವ ದಾನೇ ಸಾವಾಲಿ.
1: ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ಶುಡ್ ಡೈ ಆಸ್ ಅ ಹ್ಯೂಮನ್.
0: ಸಾಕೂಡು
1: ಈ ಶುಡ್ ನಾಟ್ ಡೈ ಆಸ್ ಎನ್ ಅನಿಮಲ್.
0: ಅದೇ ಮನಂ ತಿಳಿಸ್ಕೋಸಿ. ಮಾನವುಡು ದೇವುಡು ಕಾಣಕ್ಕರ್ಲೇದು.
1: Human being need not be divine.
0: Manavudu manavudiga betike chaalu.
1: It is enough if we lead the life of a human being.
0: Idiye motta motta vidyarthi naadu nechukovalsinattundi.
1: This is the first lesson the students
0: learn. Baita prapanchamanta kudanu aneka rakamlainattundi reetiga pravartistu untundali.
1: In the outer world you find various tendencies and temperament.
0: Kariku vaari yokka manchi chedalu manam ye maatram vicharinchanakkarledu.
1: Don't be bothered about their
0: own. Mana manchini manam chuchukovali.
1: Let us foster take care of our goodness.
0: కనుకని నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్స్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్ గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
2: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
0: ಮಧುರಾಧಿಪತಿ.

విశ్వహృదయమందు వినిపించు ప్రణవంబు, వినుడు శ్రద్ధతోడ వీనులలర కామ్యముక్తులను ఏ కామ్యముక్తులనిడ

0: in the heart of cosmos and the world, you can hear the sound of pranava. To the content and satisfaction of your ears, please listen to that sound. This is Kalpavruksha, wish-fulfilling tree, which can satisfy all your desires. This is a word of truth. Please do not forget about it.
1: Vedanam samavedosmi. Vedamulu yandu samavedamulu nene ani Geetacharyudu prakatinchadu.
0: Geetacharya declared that I am Samaveda among Vedas.
1: Samna Udghito Rasaha Annadi Chandogya Parishat.
0: Chandogya Parishat has declared
1: Samavedamanandu Rasaswarupamai Premaswarupamai Divyatsarupamai Prakatamavutunnadi.
0: Omkara is expressing itself in Samaveda in the form of love, in the form of the essence of melody.
1: Udgita managa pranava me.
0: Udgita means pranava.
1: Samaveda manaku pranava me rasamu. Pranava me pranam.
0: Pranava is the very essence of Samaveda. It is its very life.
1: Omkaram sarva vedanam. Sarva vedamulu yandu kudanu omkaramunu pradhanamainatuvanti yokka drishtito prakatam chesindi.
0: Omkara, he has expressed itself as the essence of all Vedas.
1: Deenini patti omkaram anetuvantidi enta utkrishtamainatuvantidi aniyu ఎంత పవిత్రమైనదనియు ఎంత ప్రధానమైనదనియు దీనిని అర్థం చేసుకోవాలి.
0: యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓంకార వెన్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద వేదాస్.
1: అక్షర ప్రపంచమునందు ఏకాక్షరమైనటువంటి యొక్క ఓంకారమే సర్వాక్షరములు కూడా నిరూపింపజేస్తున్నది.
0: ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఆల్ఫోబెట్స్ అక్షరాస్ ది ఓంకార happens to be the one which is the basis of all the other alphabets.
1: Pranavamu paramatmani yokka paryaya padamu.
0: Omkara or pranava is a synonym to God or divinity.
1: Itti pranava swarupamainatuntide samavedamu.
0: Samaveda is the very embodiment of omkara or pranava.
1: Itti samavedamunu vyasudu jaimini maharshiki modalu bodhinchadu.
0: Vyasa taught in the very first instance to Jaimini Maharshi this one.
1: Kani atadu tana shishyulaku aa shishyulu tama shishyulaku ee shishya prasad shishyanga abhiruddhi gaanchi idi aneka shakalaga roopondinadi.
0: This too became a number of branches coming from one preceptor to his disciples. And from these disciples to
1: sahasra shakalu galigina ee yokka samavedamu netiki kalagarbhamlo kalisipoyi kadaku moodu shakala maatrame nilchi unnavi.
0: Samaveda, which has got 1000 branches, has lost 997 branches. There are only 3 branches left over now available for humanity.
1: Kaudhima aneetundi oka shakha.
0: Kaumidhya is one branch.
1: Pranayani anetuvanti rendavu shakha.
0: Kalayani is the another branch.
1: Jaimini anetuvanti moodavu shakha.
0: Jaimini is the third branch.
1: Ee Kaudhima anetuvanti shakha ee naadu Gujaratlo Nagara Brahmana yendu idi nibidi untunnadi.
0: This Kaudhimini branch of this Veda is popular in Gujarat among the Brahmins.
1: Pranayani anetuvanti shakha కేవలము మహారాష్ట్రమునందు ఇమిడి ఉంటున్నది.
0: ద బ్రాంచ్ ఆఫ్ నారాయణి ఇన్ ద నేమ్ ఆఫ్ రామాయణి ఈజ్ ప్రివలెంట్ ఇన్ మహారాష్ట్ర.
1: ఇంకా మిగిలినటువంటిది జైమిని శాఖ.
0: ద రిమైనింగ్ వన్ ఈజ్ జైమిని బ్రాంచ్.
1: ఇది కర్ణాటక రాజ్యములో ప్రకటితం గావిస్తున్నది.
0: దిస్ ఈజ్ పాపులర్ ఇన్ కర్ణాటక కంట్రీ.
1: ఈ క్రౌధిమి, రాణాయణి ఈ రెండు శాఖల లోపల ఎక్కువ భేదములు ఏమాత్రము కనిపించవు.
0: దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కౌమిధిని అండ్ నారాయణి బ్రాంచెస్ ఆఫ్ దిస్ వేద.
1: రాణి అనేటువంటి పదములకు ఇది కౌధిమి శాఖ. ఈ విధంగా వచ్చిస్తే, వల్లిస్తే, రాణాయణి అనేటువంటి శాఖ ఆ రాణి అని అన్నిటికీ దీర్ఘములు ఇస్తూ వస్తుంది.
0: ద డిఫరెన్స్ ఇన్ కౌమిదిని అండ్ నారాయణి బ్రాంచెస్ మే బి ఇల్లస్ట్రేటెడ్ విత్ రెఫరెన్స్ టు హౌ హా అండ్ ఊ ఆర్
1: అనగా దీర్ఘములతో కూడినటువంటిది రాణాయణి.
0: రామాయణి ఈ గోసాం ఎలాబొరేటింగ్ అండ్ ఎలాంగేటింగ్ ద సౌండ్స్.
1: ఇది కేవలం కొన్నింటికి మాత్రమే దీర్ఘంనిచ్చి మరికొన్నింటిని కేవలం స్వల్పంగా పలికేటువంటిది కౌధిమి.
0: కౌధిమి ఆన్ ది అదర్ హ్యాండ్ షార్టన్స్ ది ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఎ ఫ్యూ లెటర్స్ అండ్ ఎ ఫ్యూ అదర్స్ ఆర్ ఎలాంగేటెడ్.
1: ఇంకా జైమిని అనేటువంటి యొక్క శాఖలందు ఇదియే ప్రధానమైనటువంటిది. ఇది చిన్న శాఖయే అయినప్పటికీ విశాలమైనటువంటి యావత్ ప్రపంచమునకు కూడాను ఒక గాన రూపం లోపల దీనిని అమర్చబడినటువంటిది.
0: జైమిని బ్రాంచ్ ఈజ్ అ షార్ట్ వన్ బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ద ఎంటైర్ వరల్డ్ యాజ్ ఇట్ ఈస్ వెరీ కాంప్రహెన్సివ్.
1: దీనిలో రెండు విధములు ఉంటున్నవి, అర్చని గానము అని రెండు.
0: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్, వన్ ఈజ్ అర్చని అండ్ ది అదర్ ఈజ్ గామిని.
1: ఈ గానము లోపల నాలుగు విధములు ఉంటున్నవి.
0: ఇన్ ది సాంగ్స్ దట్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్.
1: గ్రామీణ గానము,
0: గ్రామీణ
1: పల్లెలయందు
0: ది సాంగ్స్ విచ్ ఆర్ పాపులర్ ఇన్ ద విలేజెస్,
1: ఆరణ్యక గ్రామము
0: ద వన్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ద ఫారెస్ట్
1: అనగా అరణ్యములందు గానము చేసేటువంటిది,
0: ద సాంగ్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ద ఫారెస్ట్.
1: మూడవది ఊహా గానము.
0: ద థర్డ్ వన్ ఈజ్ వన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇమాజినేషన్.
1: నాలుగోది ఊహ్యాగానం.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ ఊహ్యాగానం.
1: ఈ పల్లెలయందు పూర్వకాలమునందు నిత్య జీవితము లోపల ఏదో ఒక పర్వదినములు ఎందే కాక మిగిలినటువంటి దినములు ఎందు కూడాను పంటల ఎందు, కోలాటములు ఎందు, గొబ్బెళ్ల ఎందు దీనిని ఈ విధంగా ఉపయోగిస్తూ కొన్ని కలుపుల ఎందు, కోతల ఎందు కూడాను ఈ గానములు పాడుతూ ఆనందాన్ని అనుభవించేటువంటి వారు.
0: ద సాంగ్స్ విచ్ వర్ సంగ్ ఇన్ విలేజెస్ ఇన్ ద ఓల్డెన్ డేస్ ఆన్ ఫెస్టివల్ డేస్ అండ్ నాట్ మెయిన్లీ ఆన్ ఫెస్టివల్ డేస్ ఇన్ ద ఫీల్డ్స్ వైల్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ ఆల్ దీస్ రెఫర్స్ టు దిస్.
1: అరణ్య గ్రామం అనేటువంటిది అరణ్య గ్రామం. ఈ అరణ్య గానము లోపల పశువులు మేపుకుంటూ సమ్యక్ గానము గావించుకుంటూ అనగా నిర్భయముగా కంఠము ఎత్తి పాడుకుంటూ ఈ యొక్క కాలమును ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
0: ఇన్ అరణ్య గానం ద సాంగ్స్ వర్ సంగ్ ఇన్ ద ఫీల్డ్స్ ఇన్ ఫారెస్ట్ టేకింగ్ ది యానిమల్స్ ఫర్ గ్రేజింగ్ ఫియర్లెస్లీ ఫుల్ థ్రోటెడ్.
1: ఈ అరణ్యములందు కేవలము సహజమైనటువంటి శబ్దమునే శృతిగా భావించుకుని ఈ యొక్క చెట్ట రాపిళ్లనే ఒక తాళముగా విశ్వసించుకుని అడవులు యందు స్వేచ్ఛగా తావు భగవంతుని గానములు చేసేటువంటి వారు.
0: ఇన్ దిస్ అరణ్యక గానం ది పీపుల్ హూ యూస్ టు సింగ్ దీస్ సాంగ్స్ యూస్ టు సింగ్ ఇన్ ద న్యాచురల్ వే ఇన్ ద న్యాచురల్ రిధమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది స్టోన్స్ యాజ్ ద సింబల్స్ అండ్ ఎంజాయ్ సింగింగ్ ది ప్రైజ్ ఆఫ్ గాడ్.
1: మూడవది ఊహాగానం.
0: ద థర్డ్ వన్ ఈజ్ ఊహాగానం.
1: అవి ఈనాటి సినిమా గానములు.
0: అండ్ దిస్ మే బి కంపేర్డ్ టు ద టైప్ ఆఫ్ సాంగ్స్
1: ఎక్కడనగా సినిమాలో ఏడుస్తూ ఉండినట్టుగా ఊహించి ఈ ఏడుపు పాటల లోపల అన్నట్టుగా కొన్ని ఏడుపును ప్రకటింపజేసేటువంటివిగా ప్రదర్శిస్తూ ఉంటుంటాయి.
0: ఇన్ ద సినిమా సాంగ్స్ దేర్ విల్ బి ఇండికేషన్స్ అండ్ సౌండ్స్ ప్రొడ్యూస్డ్ విచ్ ఇండికేట్ ది సారో ఇన్ రెండరింగ్ ద సాంగ్.
1: కానీ నిజముగా ఏడుపు లేదు, ఏడుపుగా ఊహించి ఏడ్చినట్టుగా వినిపించే రీతిగా గానము చేయటం.
0: రియల్లీ స్పీకింగ్ దేర్ ఇస్ నో క్రయింగ్ ఆర్ వీపింగ్ బట్ ద సౌండ్స్ ప్రొడ్యూస్ గివ్ ది ఇంప్రెషన్.
1: నవ్వునట్టుగా ఊహించి అది కేవలము కృత్రిమమైనటువంటి నవ్వుగా ఇతరులకు ప్రకటితం చేసేటువంటివి.
0: సిమిలర్లీ గివింగ్ ది ఇంప్రెషన్ యాజ్ యు ఆర్ లాఫింగ్ ఆర్టిఫిషియల్
1: ఉద్రేకంగా ఊహించి ఆ ఉద్రేకం పరులపైన ప్రకటింపజేసేటువంటిది.
0: ఇమాజినింగ్ ఎక్సైట్మెంట్ అండ్ గివింగ్ ది ఇంప్రెషన్ యాజ్ యు ఆర్ ఎక్సైటెడ్ ఫర్
1: ఇందులో నిజముగా తోడిన ఏడుపు కాని ఉద్రేకం కాని నవ్వు కాని లేదు. ఇది కేవలము ఊహాగానములే.
0: ట్రూలి స్పీకింగ్ నైదర్ దెర్ ఈస్ క్రైయింగ్ నార్ దెర్ ఈస్ లాఫింగ్ నార్ దెర్ ఈస్ ఎక్సైట్మెంట్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ
1: అనగా తాను అనుభవించి తాను తాదాత్మ భావన పొంది తాను ఆనందించి తద్వారా ఇతరులు కూడా ఆనందపరిచేటువంటి గానములు.
0: ది ఫోర్త్ వన్ ఈస్ ద టైప్ ఆఫ్ సాంగ్స్ విచ్ వన్ రియలీ ఎంజాయ్స్ విచ్ వన్ రియలీ ఫీల్స్ అండ్ మేక్స్ అదర్స్ ఆల్సో గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ ఫీలింగ్.
1: ఇలాంటి నాలుగు విధములైనటువంటి గానములను ఈ సామవేదము ప్రపంచమునకు అందించినది.
0: సామవేద హ్యాస్ ఆఫర్డ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
1: ఇవన్నింటికి ప్రధానమైనటువంటిది ప్రణవం.
0: ద వన్ విచ్ ఈస్ ది బేసిస్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దిస్ ఈస్ ప్రణవ.
1: ప్రణవము లేని స్థానము లేదు.
0: దెర్ ఇస్ నో ప్లేస్ విచ్ డస్ నాట్ హ్యావ్ ప్రణవ.
1: ప్రణవము వినని కాలము లేదు.
0: దెర్ ఇస్ నో టైమ్ వెన్ యూ కెనాట్ హియర్ ప్రణవ.
1: ఒక్క క్షణమైన ప్రణవమును విడిచి ఉండలేము.
0: యూ కెనాట్ లివ్ వితౌట్ ప్రణవ ఈవెన్ ఫర్ అ మూమెంట్.
1: ప్రతి జీవుల యొక్క కణమునందు కూడా ప్రణవమే ఉంటున్నది.
0: ప్రణవ రింగ్స్ అండ్ రిసౌండ్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ హ్యూమన్ బాడీ.
1: సర్వత్రా ఉన్నటువంటిది ప్రణవమే.
0: ప్రణవ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సర్వ శబ్దమునకు ప్రణవమే మూలాధారము.
0: ప్రణవ ఈజ్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ సౌండ్స్.
1: అట్టి ప్రణవ స్వరూపమే బ్రహ్మమని కూడా నిరూపించినది.
0: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ దట్ ప్రణవ ఇట్సెల్ఫ్ ఇస్ ది ఫారం ఆఫ్ బ్రహ్మ.
1: కనుక దీన్ని ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ లెటర్డ్ బ్రహ్మ.
1: ఏమిటి ఆ ఏకాక్షరం? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఆ ఓం అనేటువంటిదే ఇదే బ్రహ్మస్వరూపము. అది ఒక్క అక్షరమే బ్రహ్మస్వరూపం అన్నారు.
0: వాట్ ఈస్ దట్ వన్ లెటర్డ్ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ? అండ్ దట్ ఈస్ ఓం.
1: ఏ తావాత ఓం అనేటువంటిది బ్రహ్మం అనేటువంటిది కేవలం పర్యాయ పదములే కాని రెండును ఒక్కటే అభేదమైనటువంటివి.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ దట్ ఓం అండ్ బ్రహ్మ ఆర్ సినానమ్స్. దేర్ ఇస్ నో డిఫరెన్స్.
1: ఓం ఎక్కడ సర్వవ్యాపి అయి ఉన్నదో సర్వత్రా నిండి ఉన్నదో అదే విధంగానే బ్రహ్మ కూడాను సర్వత్రా సర్వవ్యాపకుడై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: టుడే వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ జస్ట్ యాజ్ ఓం ఈజ్ ఆల్ పర్వేసివ్ సౌండ్ బ్రహ్మ ఈజ్ ఆల్సో ఆల్ పర్వేసివ్.
1: ఇది ఈ విధముగా ఉండగా అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది కూడా మరొక పదం వచ్చింది.
0: వైల్ దిస్ ఈస్ సో దేర్ ఈస్ వన్ మోర్ స్టేట్మెంట్ అయమాత్మ బ్రహ్మ.
1: ఈ ఆత్మ అనేటువంటిది కూడా బ్రహ్మస్వరూపమే.
0: దిస్ ఆత్మ ఈజ్ ఆల్సో అనదర్ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
1: కనుక ఓం బ్రహ్మ ఆత్మ ఈ మూడు కూడాను అభేద స్వరూపములే.
0: దేర్ ఫోర్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ ఇన్సెపరబుల్ అండ్ యూ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ వన్ ఫ్రమ్ ది అదర్.
1: దీనికి అనేక విధములుగా ప్రతి మానవుడు కూడాను నిత్య జీవితం లోపల నాలుగు అవస్థలను అనుభవిస్తూ వస్తున్నాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అండర్గోయింగ్ ఫోర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియం.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి అండ్ తురియం.
1: జాగ్రత్త అనగా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఇప్పుడును పంచభూతములతో పంచ ప్రాణములతో.
0: ది ఎగ్జిస్టింగ్ వరల్డ్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై యువర్ ఓన్ సైట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్
1: పంచేంద్రియములతో
0: అండ్ ఫైవ్ సెన్సెస్
1: అంతఃకరణతో కూడినటువంటివి.
0: అండ్ ఇట్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్
1: అనగా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము.
0: అండ్ దట్ మీన్స్ మనస్ బుద్ధి చిత్త అండ్ అహంకార.
1: ఇది 19 ముఖములతో కూడి ఉంటుండాలి.
0: దట్ ఈస్ 19 ఫెసెటెడ్ ప్రిన్సిపల్.
1: దీనికి 5 కోశములు కూడా కూర్చారు.
0: టు దిస్ మే బి యాడెడ్ 5 కోశాస్ ఆల్సో.
1: 24 తత్వములతో కూడినటువంటిది ఈ దృశ్యకల్పితమైన ప్రపంచము.
0: దిస్ ఈస్ దృశ్యకల్పిత ప్రపంచ. ద వరల్డ్ విచ్ కెన్ బి సీన్ బై ది ఐస్ ఈస్ ఫుల్ ఆఫ్ 24.
1: ఆత్మ జాగ్రత్త అవస్థ యందు స్థూలముగా దృశ్య స్వరూపమై ఉంటున్నది.
0: ఆత్మ విల్ బి ఇన్ ది పొజిషన్ ఆఫ్ స్థూల ఆర్ ఇనర్ట్ పొజిషన్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
1: ఆత్మ లేక ఈ జాగ్రత్త కాని స్థూలము కాని అనుభవించటకు వీలు కాదు.
0: యూ కెనాట్ ఎంజాయ్ ఎ వేకింగ్ లైఫ్ ద గ్రాస్ వరల్డ్ వితౌట్ ఆత్మ.
1: కనుకనే ఈ ఆత్మకు విశ్వుడు అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ వై ఆత్మా హెస్ బీన్ గివన్ ది నేమ్ ఆఫ్ విశ్వుడు.
1: ఇంతియే కాక
0: దిస్ ఈజ్ దృశ్య కల్పిత ప్రపంచ ద వరల్డ్ విచ్ కెన్ బి సీన్ బై ది ఐస్ ఈజ్ ఫుల్ ఆఫ్ 24
1: ఆత్మ జాగ్రత్త అవస్థ ఎందు స్థూలముగా దృశ్య స్వరూపమై

0: That is why Atma has been given the name of Vishwudu.
1: Intiye kaka sarvula yokka udaramunandukudanu annintini bhasmamu gavinchi annini kaapadi yagnahotrudiga nilchinatvanti ee yokka vaishwarani kudanu Atma ani peru pettaru.
0: It is not merely that Vaishwarara, who is digesting all the foodstuffs taken and who is providing protection and sustenance to the body.
1: Vishudaniyu, Vaishwanaraniyu, Virata Swarupudani kudanu deeniki peru pettaru.
0: Vishudu, Vaishwanarudu, Virata Swarupudu,
1: Virata Swarupudu. Aneka Rupa Namunato kudinatvanti ee Jagat Swarupame Virata Swarupam.
0: Virata Swarupamu or cosmic form is the form which has manifested itself in thousands of forms.
1: Krishnudu Arjunulaku Vishwa Virata Swarupam chupinadante emi sarvatra sarva kalamulu yandu sarva sthitulu yandu kudanu taanu ee roopamunu dharinchi unnadu anetundi satyanni nirupinchatame.
0: When we say that Krishna has shown the cosmic form to Arjuna, it means that at all times and in all forms and everywhere
1: charachara prapanchamantayi kudanu భగవంతుని యొక్క విశ్వస్వరూపమే.
0: ద మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: దీనిని విరాటుడు అని పిలుస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్ విరాట్ స్వరూప్.
1: విరాట స్వరూపమునందు ఆత్మ జాగ్రత్త అవస్థలో తురూపము ధరించి ఉంటున్నది.
0: ఆత్మ విల్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ గ్రాస్ ఫార్మ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ విరాట్ స్వరూప ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: అది ఏ స్వప్నావస్థ యందు సూక్ష్మ స్వరూపము ధరించి ఉంటుంది.
0: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ఇట్ టేక్స్ అ సటిల్ ఫార్మ్.
1: ఈ జాగ్రత్త అవస్థ యందు అనేక ఇంద్రియములతో కూడినటువంటి ఈ యొక్క ఆత్మ అంతర్ముఖముగా నిలిచి,
0: ఇన్ ద వేకింగ్ స్టేట్ దిస్ ఆత్మ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ సెన్స్ ఆర్గన్స్.
1: తనకు తానే సంకల్పించుకుని ఏకోహం బహుశ్యామన్నట్టుగా తనకు తాను సంకల్పించుకుని అనేక రూపములను అనేక స్థితులను తానే అనుభవించినట్టుగా నిరూపించింది.
0: By mere will, it takes different forms and enjoys in the different forms.
1: ఈ స్వప్నమునందు రూపము కాని రూపములు.
0: In dream state, it has got a formless
1: form. శబ్దము కాని శబ్దములు.
0: It has a soundless sound.
1: తిండి కాని తిండిని.
0: It has got food which is
1: మనిషి కాని మనిషిని సృష్టించుకుంటూ ఉండాలి.
0: It creates men who are not really men at all.
1: దీనికి ఒక పరిమితిని కూడా ఉంటుండాలి.
0: There is a limit for this.
1: ఈ యొక్క సృష్టి ఆ స్వప్నావస్థకు మాత్రమే పరిమితం కాని తిరిగి మరొక అవస్థకు పరిమితం కాదు.
0: ద క్రియేషన్ ఆఫ్ ది డ్రీమ్ స్టేట్ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద డ్రీమ్.
1: మరొక స్థితికి ఇది వ్యాపించదు.
0: దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ది అదర్ స్టేట్ అట్ ఆల్.
1: కానీ తనకు తానే సర్వమును సృష్టించుకుని తనకు తానే భీతిని ఆనందాన్ని అనేక విధమైన కష్టములను నష్టములను సుఖములను దుఃఖములను అనుభవిస్తూ ఉంటుంటారు.
0: వన్ క్రియేట్స్ ఎ వరల్డ్ ఆఫ్ హిజ్ ఓన్ and undergoes different feelings of suffering, joy.
1: Annintikkudanu aatmane karanam.
0: For all this, it is Atma which is responsible.
1: Okka gadi lopala 10 mandi parundinarante 10 mandiki 10 vidhamainatvanti swapnamulu ravachune kani oka swapnamulaku maroka swapnamulaku ye maatramu sambandham undadu.
0: If there are 10 people sleeping in a room, each one may have a different dream.
1: Anaga tana yokka bhavamula chetane taanu sankalpinchukoni ఒక పరిమితమైనటువంటి అవస్థను అనుభవిస్తూ ఉంటాడు స్వప్నావస్థ యందు.
0: బేస్డ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్ హీ క్రియేట్స్ ఎ వరల్డ్ ఆఫ్ హిజ్ ఓన్ అండ్ ఎంజాయ్స్ ఆర్ సఫర్స్ ఇన్ దిస్ స్టేట్.
1: అక్కడ ఏది దీనికి అన్నిటికీ మూలాధారము?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ఆల్.
1: అక్కడ ఒక వెలుతురు ఉంటున్నది, వెలుగు ఉంటున్నది.
0: దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ లైట్ దేర్.
1: ఆ వెలుగునికి తేజస్సు ఉన్నారు.
0: దట్ లైట్ ఈస్ కాల్డ్ తేజస్.
1: ఆ తేజస్ స్వరూపుడైనటువంటి ఆత్మకే తైజస్సుడు అని పేరు పెట్టారు.
0: Atma which is shining in the form of that light, he has been given the
1: tejas. Atma yandu tejas swarupanga untundadi atma.
0: Atma takes the form of tejas in dream state.
1: Oka chinna udaharanamu manu swapnam varaku ponakkaraledu.
0: One small example, we need not go right up to dream state.
1: Manam kannulu gattiga moosukoni emi chustunnamani vicharam chesthe emi kanipinchatam ledu, pedda cheekatiga kanipistundadi antuntam.
0: If we close our eyes tight and think what exactly have we been able to see, we get utter darkness.
1: Aithe ee cheekatini chustunnadadi evaru?
0: Who is it that is witnessing this darkness?
1: Evaru akkada chudakundina idi cheekati ani etta nindinchagalavu?
0: If no one is seeing there, how do you decide that it is darkness?
1: Kanuka kannulu moosukunnappatikini evaro okaru akkada chustu undatam chetane cheekatiga unnadi, nallaga untunnadi.

0: నలుపును చూచేటువంటి వాడెవరో ఒకడున్నాడు, ఈవెన్ చూచే వాడెవరో ఒకడున్నారు, అతనే తేజస్వరూపుడు.
1: ఈవెన్ వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ దేర్ ఇస్ సమ్వన్ హూ ఈస్ విట్నెసింగ్ ద డార్క్నెస్ దేర్ అండ్ దట్ వన్ ఈస్ తైజస.
0: కనుక తైజస్ స్వరూపంలో స్వప్నావస్థలో ఉండేటువంటి వాడే అంతఃకరణ యందు సూక్ష్మరూపంలో ధరించి ఉంటున్నాడు.
1: ద వన్ హూ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ తైజస ఇన్ డ్రీమ్ స్టేట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్.
0: ఇంకా మూడవదైనటువంటిది సుషుప్తి.
1: ద థర్డ్ వన్ ఈస్ సుషుప్తి.
0: సుషుప్తి అనగా మంచి నిద్ర.
1: సుషుప్తి రెఫర్స్ టు డీప్
0: ఇందులో జాగ్రత్త గాని స్వప్నము కాని ఏమాత్రము లేవు.
1: ఇన్ డీప్ స్లీప్ నైదర్ దేర్ ఇస్ వేకింగ్ స్టేట్ నార్ డ్రీమ్ స్టేట్.
0: ఇందులో కల్పన కాని సృష్టి కాని ఏమాత్రము కనిపించదు.
1: దెర్ ఇస్ నో క్రియేషన్ అండ్ దెర్ ఇస్ నథింగ్ బై యువర్ ఇమాజినేషన్.
0: సర్వేంద్రియములు కూడా మనసులో లీనమైపోయినవి.
1: ఆల్ ది సెన్సెస్ హావ్ గాట్ మర్జ్డ్ ఇన్ టు మైండ్.
0: ఇక్కడ కేవలం ప్రజ్ఞ మాత్రమే నిలిచి ఉంటుంటాది.
1: దెర్ ఇస్ ఓన్లీ ప్రజ్ఞ ప్రివీలింగ్ దేర్.
0: ఈ ప్రజ్ఞ చేతనే తాను ఉన్నట్టుగా ఉనికిని గుర్తిస్తూ వస్తుంటాడు.
1: ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ప్రజ్ఞ హి రికగ్నైజెస్ దట్ హి వాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ డీప్ స్టేట్.
0: ఆనందమును తదుపరి కూడాను అనుభవిస్తూ ఉంటుంటాడు.
1: బట్ దిస్ ఆనంద హి వుడ్ బి ఎక్స్పీరియన్సింగ్ ఈవెన్
0: సర్వేంద్రియములు కూడాను స్తంభించి ఉంటుంటాయి.
1: ఆల్ ది సెన్సెస్ వుడ్ హావ్ బీన్ స్టిల్.
0: కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపం లోపల ప్రజ్ఞాప్రాప్తుడైనటువంటి పరమాత్ముడు అనుభవిస్తూ ఉంటాడు.
1: గాడ్ వుడ్ బి ఎంజాయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞ ఇన్ ఇన్హేలింగ్.
0: ఆ ప్రజ్ఞ స్వరూపుడే బ్రహ్మ కనుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుపుతూ వచ్చింది.
1: యాజ్ దిస్ ప్రజ్ఞ ఇస్ బ్రహ్మ దేర్ ఇస్ అ స్టేట్మెంట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ యొక్క ప్రజ్ఞకే మనము నిరంతరము ఉండినటువంటి యొక్క తెలివితేటల యొక్క శాశ్వతమైనటువంటి యొక్క ఆనందము అని దీనికి నిరూపిస్తూ వచ్చారు.
1: దిస్ ప్రజ్ఞ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈ యొక్క ప్రజ్ఞనే జాగ్రత్త అవస్థ యందు శరీరమునందును ఇంద్రియములతో కూడినటువంటి యొక్క అంతఃకరణ యందును ఆత్మ యందును సమత్వంగా ఉండటం చేతనే దీనికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: యాజ్ దిస్ ప్రజ్ఞ ఈజ్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ద ఆత్మ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: ఈ ప్రజ్ఞాస్వరూపుడుగా ఉండటం చేతనే అతనికి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ హీ టేక్ దిస్ ఫార్మ్ ఆఫ్ దిస్ ప్రజ్ఞ హెస్ బీన్ గివన్ ద నేమ్ ప్రాజ్ఞుడు.
0: కనుక ప్రాజ్ఞుడు అనేటువంటిది కేవలము ఒక బ్రహ్మస్వరూపమే, అదే ఆత్మస్వరూపము.
1: ప్రాజ్ఞుడు ఈజ్ వెరీలీ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ బ్రహ్మస్వరూపం కాని ఆత్మస్వరూపం కాని గోచరం కావటం లేదే అని మనం యోచించవచ్చును, సందేహించవచ్చును.
1: యు మే థింక్ ఆర్ డౌట్ వెల్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: అక్కడ కూడాను ఈ ప్రణవస్వరూపం అనేటువంటిది ఉండటం చేతనే ఈ బ్రహ్మ ఆత్మస్వరూపములు అభిన్నంగా ఉంటున్నాయి.
1: యాజ్ దెర్ ఈస్ దిస్ ప్రణవ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ దిస్ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ గివింగ్ ది
0: ప్రణవ్గా మనకు కనిపిస్తుండాలి వినిపిస్తుండాలి.
1: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు హియర్ దిస్ ప్రణవ.
0: ఈ ప్రణవం కనిపించేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి సీన్.
0: ప్రాప్తిని తినిపించేటువంటిది.
1: దిస్ ఈజ్ వన్ విచ్ విల్ మేక్
0: తన ఆకారం వినిపించేటువంటిది.
1: ఇట్ విల్ మేక్ ఇట్స్ ఫార్మ్ హర్డ్.
0: ఈ కనిపించేటువంటి జగత్తు కాని
1: ది వరల్డ్ విచ్ కెన్ బి సీన్
0: వినిపించేటువంటి శబ్దము కాని
1: ద సౌండ్ విచ్ యూ కెన్ హియర్
0: అనిపించేటువంటి మాటలు కాని
1: the words which you can just listen
0: anubhavinchesetunte hrudayam kani
1: the heart with which you can experience
0: anni kudanu ee pranavamlone leenamai untunnavi
1: all these are integral parts of pranava
0: ee gaadha nidra endu kudanu sushupti endu kudanu mana uchvasa nishwasamlo jarugutune untunnavi
1: even in deep sleep this inhaling and exhaling will be going on
0: ee uchvasa nishwasa swaroopudainatunte vaade omkara swaroopudu.
1: This Omkara Swarupa is one who takes the form of inhaling and exhaling.
0: Kanuka ee Omkaram anetundi ee Brahma Swarupanni Atma Swarupanni prakatam gavistu vastundadi.
1: This Omkara gives expression to this Brahma Swarupa and Atma
0: Swarupa. Jagat antai kudunu Omkaram tone nindi untunnadi.
1: The entire cosmos is filled with Omkara.
0: Anduvalle ee Sushupti endu kudanu Prajna Swarupudaipoyina chetane indulo Atma సాక్షాత్కరించినట్టుగా నిరూపిస్తూ ఉంది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఈవెన్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్ యూ వుడ్ బి ఎంజాయింగ్ ఆత్మ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞ.
0: నాలుగవది తురియం.
1: ద ఫోర్త్ వన్ ఈస్
0: తురియావస్థ.
1: ద ఫోర్త్ వన్ ఈస్
0: తురియావస్థ అనగా నాలుగవ స్థానము అని అర్థము.
1: తురియావస్థ యాక్చువల్లీ మీన్స్ ఫోర్త్ స్టేట్.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది ఏమి ఏకమైన స్వరూపంతో ఉంటుంటాది.
1: వాట్ ఫారం డస్ ఇట్ టేక్?
0: ఇది సర్వమును కూడాను లీనము గావించుకుని కేవలం పూర్ణానందాన్ని అనుభవిస్తుంటాది.
1: దిస్ అబ్జార్బ్స్ విత్ ఇట్సెల్ఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్స్ కంప్లీట్
0: నిత్యానంద స్వరూపము ధరించి ఉంటాది.
1: ఇట్ టేక్స్ ద ఫారం ఆఫ్ ఎటర్నల్ బ్లిస్,
0: అద్వైతానందంతో కూడి ఉంటాది.
1: దిస్ ఆల్సో ఎంజాయ్స్ ద ఫారం ఆఫ్ అన్డివైడెడ్
0: స్థితిలో ఉంటుంటాది.
1: దిస్ ఇస్ అ స్టేట్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ డిస్క్రైబ్డ్.
0: అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయములు ఆత్మకు నాలుగు పాదములుగా భావిస్తూ వచ్చారు.
1: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అండ్ తురియ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఫోర్ లెగ్స్ ఆఫ్ దిస్ ఆత్మ.
0: అదే విధంగానే ఓంకారములకు కూడాను నాలుగు పాదములు ఉంటున్నవి.
1: ఈవెన్ ఫర్ ఓంకార దెర్ ఆర్ ఫోర్ స్టెప్స్ ఆఫ్ ఫోర్ లెగ్స్.
0: అవి ఏ? అకార, ఉకార, మకార, ఇంకా తురియా స్థితిలో ఉండేటువంటి యొక్క అధరత.
1: ద సేమ్ థింగ్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ అకార, ఉకార అండ్ మకార,
0: అధిరత అంటారు.
1: అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ అధిరత.
0: అధిరత అనేగా ఏమిటి? అకార, ఉకార, మకారములు కూడిన తక్షణమే, కూడిన తరువాత ఏర్పడేటువంటి యొక్క ధ్వనికి ఈ అధిరత అంటారు.
1: అధిరత రిప్రజెంట్స్ ఎ స్టేట్ వెన్ దిస్ అకార, ఉకార అండ్ మకార జాయిన్ టుగెదర్ అండ్ ఎ సౌండ్ ఇస్ ప్రొడ్యూస్డ్.
0: అకారం అనేటువంటిది ఓంకారములకు మొదటి ధ్వని.
1: అకార ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఓంకార సౌండ్.
0: ఈ శబ్ద ప్రపంచమునకు అది ప్రధానమైనటువంటి మూలాధారం.
1: ఫర్ ద వరల్డ్ ఆఫ్ సౌండ్ దట్ ఈస్ ద వెరీ బేసిస్.
0: శబ్ద తరంగముల లోపల అది ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ద సౌండ్ వేవ్స్ దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్.
0: ఇది అన్ని అక్షరములకు మొదటి స్థానములు కూడినటువంటిది.
1: అమంగ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ అండ్ లెటర్స్ దిస్ ఆక్యుపైస్ ది వెరీ ఫస్ట్.
0: ఇది జాగ్రత్త అవస్థతో కూడినటువంటి యొక్క ఒక విప్రుడిగా భావించి విరాట స్వరూపుడిగా విశ్వసిస్తూ వస్తుంది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వేకింగ్ స్టేట్ అండ్ ఆల్సో రిప్రజెంట్స్ విప్రో.
0: ఇతనే విశ్వడుగా రూపొందుతుంది.
1: హీ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ విశ్వడు.
0: అనగా జాగ్రత్త ప్రపంచమునకు అకారము మూలాధారము.
1: ఫార్ ది వేకింగ్ స్టేట్ ఆర్ అకార ఇస్ ద వెరీ బేసిస్.
0: ఇది విరాట స్వరూపుని యొక్క సన్నిహిత సంబంధము.
1: దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ దాట్ అండ్ విరాట స్వరూప కాస్మిక్ ఫార్మ్.
0: ఇంకా స్వప్నావస్థ యందు ఉండేటువంటి యొక్క రకారము.
1: ఇన్ డీప్ ఉకారము. ఇన్ డ్రీమ్ స్టేట్ దెర్ ఇస్ ఉకార.
0: ఈ ఉకారం అనేటువంటిది ఓంకారంలో రెండవ ధ్వని.
1: దిస్ ఉకార ఇస్ ద సెకండ్ సౌండ్ ఇన్ ద ఓంకార.
0: ఈ ఉకార తత్వం అనేటువంటిది తేజస్వరూపాన్ని ధరించి ఉంటుంది.
1: దిస్ ఉకార టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: సర్వస్వమును కూడా ప్రకటింపజేస్తుంది.
1: ఇట్ గివ్స్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎన్లైట్మెంట్.
0: ప్రకాశింపజేస్తుంది.
1: దిస్ మేక్స్ ఎవ్రీథింగ్ షైన్.
0: దీనికి అంధత్వం అనేటువంటిదే లేదు.
1: దెర్ ఇస్ నో బ్లైండ్నెస్ అట్ ఆల్ ఫర్ దిస్.
0: మూడవదైనటువంటిది మకారము.
1: ద థర్డ్ వన్ ఇస్ మకార.
0: ఈ మకారం అనేటువంటిదే ఈ ఓంకారంలో మూడవ అక్షరము.
1: మకార ఇస్ ద థర్డ్ సిలబల్ ఇన్ ఓంకార.
0: ఇది ప్రజ్ఞా స్థానమును ప్రకటిస్తూ వస్తుంది.
1: దిస్ గివ్స్ ఎక్స్ప్రెషన్ టు ప్రజ్ఞా స్టేట్.
0: సర్వుల యందు ఉండినటువంటి యొక్క అంతర్భావమును ప్రకటింపజేస్తూ వస్తుంది.
1: దిస్ గివ్స్ ఎక్స్ప్రెషన్ టు ప్రజ్ఞా విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఇతని సూత్రాపాత్రుడని కూడాను దీనికి మరొక పేరు.
1: దిస్ ఆల్సో హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్
0: సూత్రాత్మకుడు అని కూడాను మరొక పేరు.
1: సూత్రాత్మక అండ్ సూత్రాపాత్రుడు.
0: అంతర్యామి అని కూడాను మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఇస్ అంతర్యామి.
0: అనగా ఏమిటి? సూత్రములు యందు దారము ఏకంగా చేరినట్టుగా ప్రతి జీవుని యందు కూడాను ఈ యొక్క మకారం అనేటువంటి యొక్క సూత్రము సర్వత్రా చేరి ఉంటుండాలి.
1: దిస్ మకార రన్స్ త్రూ ఎవ్రీథింగ్ లైక్ ఎ థ్రెడ్ విచ్ బ్రింగ్స్ ఆల్ ద థింగ్స్ టుగెదర్.
0: కనుకనే ఇతనికి సూత్రాత్మకుడు అని కూడాను మరొక పేరు.
1: దట్ ఈస్ వై సూత్రాత్మకుడు నేమ్ హెస్ బీన్ గివన్ టు దిస్.
0: ఇతనికి రూపము లేదు.
1: హీ డజంట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
0: అలాంటి తత్వాన్ని నిరూపిస్తూ వస్తుంది ఈ మకారం.
1: మకార ప్రూవ్స్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్.
0: ఈ అకార, ఉకార, మకారముల యొక్క చేరిన తర్వాత నాలుగవది ఒక ధ్వని వినిపిస్తుంది.
1: వెన్ వీ బ్రింగ్ అకార, ఉకార అండ్ మకార టుగెదర్ ద ఫోర్త్ సౌండ్
0: ధ్వని ఈ యొక్క తురియావస్థకు సంబంధించినటువంటిది.
1: దట్ సౌండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ తురియా స్టేట్.
0: అది ఏ? ఓంకారము.
1: దట్ ఈజ్ ఓంకార.
0: కనుక అకార, ఉకార, ఉకారములతో కూడినటువంటి యొక్క అదితర అనేటువంటిది ఈ యొక్క ఓంకారమునకు నాలుగు పాదములు.
1: ఓంకార హ్యాస్ ఫోర్ ఫార్మ్స్, అకార, ఉకార, మకార అండ్ తిరక.
0: కనుక ఆత్మకు, బ్రహ్మకు ఈ యొక్క ఓంకారమునకు నాలుగు పాదములు ఉన్నవి కనుక అవియే చతుర్ముఖుడు బ్రహ్మ అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: ఫర్ ఆత్మ బ్రహ్మ అండ్ ఓంకార దేర్ ఆర్ ఫోర్ లెగ్స్, దట్ ఈస్ హౌ ఈవెన్ బ్రహ్మ హాస్ గాట్
0: ఈ ఓంకారం శబ్ద బ్రహ్మని కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: దిస్ ఓంకార హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈస్ బ్రహ్మ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: ఈ శబ్ద బ్రహ్మం నందే గాన బ్రహ్మ లీనమై ఉంటున్నది.
1: గాన బ్రహ్మ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ శబ్ద బ్రహ్మ.
0: దీనికి అనేక విధమైనటువంటి వర్ణనలు కూడా చేస్తూ వచ్చింది.
1: ఇట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: భగవంతుని యొక్క గుణముల లోపల అష్టగుణముల లోపల ప్రధానమైనటువంటి ఈ శబ్ద బ్రహ్మము.
1: అమంగ్ ద ఎయిట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు బ్రహ్మ శబ్ద బ్రహ్మ
0: కేవలం ఒక స్థానంలో నిలిచినటువంటిది కాదు, సర్వత్రా వ్యాపించి నిండినటువంటిది.
1: దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ పర్టికులర్ పాయింట్, ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని దీనికి అష్ట సంబంధమైనటువంటి ఒక శక్తులు కలిగినటువంటిది.
1: దట్ ఈస్ వై ఇట్ హెస్ బీన్ గివన్ దీస్ ఎయిట్ నేమ్స్ జస్ట్ నౌ మెన్షన్.
0: ఇలాంటి ఓంకార తత్వమును ప్రతి హృదయం నుండి కూడా నువ్వు ప్రతిష్ఠింపజేసుకుని తాను తన శబ్దము తన యొక్క వాక్కు తన యొక్క దృష్టి సర్వము కూడాను ప్రణవనాదమే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడే ఈ సామవేదమును గుర్తించిన వారం అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ దిస్ ఓంకార మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ అండ్ ఎంజాయ్ దిస్ ఓంకార
0: సామవేదములోని ప్రణవనాదమును చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే తత్వజ్ఞానులు కాగలరు.
1: దోస్ పీపుల్ అలోన్ కెన్ బికమ్ రియల్ స్పిరిచువలిస్ట్ హూ అండర్స్టాండ్ ఓంకార ఇన్
0: సామవేదమున్నటువంటి తత్వాన్ని గుర్తించుకొనక ఏదో బాహ్యమైనటువంటి యొక్క సాధన చేత మనము ఈ తత్వజ్ఞానాన్ని పొందలేము.
1: ఇఫ్ వన్ డస్ నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ విచ్ ఈస్ ఇన్ సైడ్ వన్ సెల్ఫ్ ఓన్లీ ఎక్స్టర్నల్ లుకింగ్ యూ కెన్
0: ఇంటి ఎందు జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుగునేయా.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్లేమ్ ఇన్ యువర్ ఓన్ హౌస్ వై గో టు నేబర్స్ హౌస్ టు గెట్ సమ్.
0: తనయందే జగత్స్వరూపుడైనటువంటి యొక్క ప్రణవ స్వరూపుడు ఉండగా బాహ్య సంబంధమైనటువంటి యొక్క ఆచారములు కాని విచారములు కాని సాధనలు కాని ఎందుకు?
1: వెన్ ది గాడ్ ఇన్ ది ఫారం ఆఫ్ ప్రణవ ఈజ్ రిసైడింగ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ వై డు యూ కేర్ సో మచ్ ఫర్ రిచువల్స్?
0: ఇట్టి సర్వశక్తిమయుడు సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుడు శబ్దస్వరూపుడై నా యందు ఉంటున్నాడు ప్రణవాకారంతో అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ గాడ్ హూ ఈజ్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ మై సెల్ఫ్ ఇన్ ద ఫారం ఆఫ్ ప్రణవ.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ప్రణవమును అపవిత్రము గావించకుండా ఉండే నిమిత్తమై అధిక శబ్దము చేత అధిక మాటల చేత ఈ యొక్క ప్రణవకాలమైనటువంటి యొక్క శక్తిని మనం వ్యర్థము గావించరాదని చెప్పింది.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ వీ షుడ్ నాట్ వేస్ట్ సౌండ్ ఇన్ ఎనీ ఫోరం యాజ్ సౌండ్ ఈజ్ సచ్ ఎ సేక్రెడ్ వన్. వీ షుడ్ నాట్
0: ఎక్కడ చూసినప్పటికీ ప్రణవాకారమే.
1: వేర్ ఎవర్ యూ సీ యూ హియర్
0: ఏది విన్నప్పటికీ నీ ప్రణవాకారమే.
1: వాట్ ఎవర్ యూ హియర్ ఇట్ ఇస్ ది ఫారం.
0: ఏది చెప్పినప్పటికీ నీ ప్రణవాకారమే.
1: వాట్ ఎవర్ యూ సే ఇట్ ఇస్ ది సౌండ్ ఆఫ్ ప్రణవ.
0: కనుకనే చెడ్డ చూడరాదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ డోంట్ లుక్.
0: చెప్పరాదు ఎప్పుడు.
1: షుడ్ నాట్ సే అట్ ఎనీ టైమ్.
0: వినగరాదు ఎప్పుడు విశ్వమందు.
1: అండ్ షుడ్ నాట్ ఆల్సో హియర్ బ్యాడ్ థింగ్స్.
0: మూడు కోతులు గల మూర్తిని చూడరా.
1: యు లుక్ అట్ దట్ those three monkeys.
0: ఒకటి కన్నులు మూసుకొని ఉంటాది, ఒకటి చెవులు మూసుకొని ఉంటాది, ఒకటి నోరు మూసుకొని ఉంటాది.
1: వన్ క్లోజెస్ వన్ సైజ్, ది అదర్ క్లోజెస్ ఇట్స్ ఇయర్స్, ద థర్డ్ వన్ క్లోజెస్.
0: మరువబోకుడిట్టి మచ్చి మాట.
1: డూ నాట్ ఫర్గెట్ సచ్ ఎ గుడ్ వర్డ్.
0: కోతులే మనకు అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వస్తున్నాయి.
1: ఈవెన్ మంకీస్ ఆర్ టీచింగ్ సచ్ గ్రేట్ లెసన్స్.
0: అధిక భాష మాట్లాడవద్దు, ఈ ప్రణవనాదాన్ని వ్యర్థము గావించవద్దు.
1: డూ నాట్ ఇండల్జ్ ఇన్ ఎక్సెసివ్ టాక్. డోంట్ వేస్ట్ దిస్ ప్రణవ సౌండ్.
0: శ్రావ్యమైనటువంటి శబ్దమును వినగలిగినటువంటి ఈ చెవులు అపశబ్దమును వినడానికి ఏమాత్రము అంగీకరించవద్దు అని చెవులు మూసుకుంటాయి.
1: ఇయర్స్ విచ్ షుడ్ హియర్ ఓన్లీ మెలోడియస్ అండ్ సేక్రెడ్ సౌండ్స్ షుడ్ నాట్ హియర్ బ్యాడ్ థింగ్స్.
0: పరదూషణ కానీ,
1: క్రిటిసిజం ఆఫ్ అదర్స్,
0: పరులను హేళన చేయటం కానీ,
1: మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్,
0: పరులను నిందించడం కానీ,
1: కండెమింగ్ అదర్స్,
0: పరులను హాస్యాస్పదంగా చూడే పలుకులు కానీ,
1: రిడిక్యూలింగ్ అదర్స్
0: మన నోటి నుండి రారాదు.
1: సచ్ వర్డ్స్ షుడ్ నెవర్ కమ్ ఫ్రమ్.
0: అది కేవలము మన ఎనర్జీ అంటారు. ఎనర్జీ అంటే అదే దైవశక్తి.
1: దాట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎనర్జీ.
0: దానిని మనం వ్యర్థము గావించినటువంటి వారం అవుతాం.
1: వుడ్ హావ్ వేస్టెడ్ ఇట్.
0: ప్రణవ స్వరూపుడైనటువంటి ఆ శబ్దం నేను వ్యర్థం గావించినప్పుడు ఈ జన్మం సార్థకం ఎట్టవుతుంది?
1: ఇఫ్ యూ వేస్ట్ ప్రణవ స్వరూప హౌ కెన్ యూ శాంక్టిఫై యువర్ లైఫ్?
0: అదే విధంగానే వినటము కాని పలకటం కాని చూడటం కాని మంచిది కాదు, చెడ్డవి.
1: వెదర్ ఇట్ ఈస్ హియరింగ్ సీయింగ్ ఆర్ టాకింగ్ ఇట్ షుడ్ నెవర్ బి ఎ బ్యాడ్ థింగ్ అట్ ఆల్.
0: ఇది ముఖ్యమైనటువంటి సాధన లోపల నిత్య జీవితంలో మనము దీనిని అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: అనవసరమైనటువంటి వారి విషయంలో మనము ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు థింగ్స్ విచ్ వీఆర్ నాట్ కన్సర్న్.
0: తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వన్ హాస్ టు రికగ్నైజ్ వన్స్ ఓన్ రియల్ నేచర్ అండ్ ట్రూత్.
0: ఇలాంటి యొక్క నిజతత్వమును నిత్య జీవితం లోపల సాధనకు అనుగుణ్యమైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది ఈ సామవేదం.
1: సామవేద హాస్ టాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ అండ్ ట్రూత్ అప్లికబుల్ ఇన్ డైలీ లైఫ్.
0: అన్ని వేదములు ఎందుకును ఈ యొక్క సామవేదము ఉత్కృష్టమైనటువంటి వేదముగా భావిస్తూ వచ్చింది.
1: అమంగ్ ఆల్ ద వేదస్ సామవేద ఇస్ ద మోస్ట్ సీక్రెట్.
0: కనుకనే అట్టి సామవేద స్వరూపుడు నేను అని కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయం.
1: దట్ ఈస్ వై కృష్ణ పరమాత్మ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ సామవేద అమంగ్ వేదస్.
0: వేదానాం సామవేద వస్తుంది, అనగా నేను సామవేదమును అని వేదముల్లో నేను ప్రధానమైనటువంటి స్థానం వహించినానని కూడాను గీతాచార్య యొక్క నుడివి.
1: గీతాచార్య హాస్ ఆల్సో డిక్లేర్డ్ ఐఎమ్ టేకింగ్ ది ఫారమ్ ఆఫ్ సామవేద ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అమంగ్ ఆల్ ద వేదస్.
0: అనగా దైవత్వాన్ని దివ్యత్వాన్ని పవిత్రాన్ని ప్రకటితం గావించి ప్రచారం సలిపి ప్రబోధన చేసి ఆనందాన్ని అందించేటువంటిది ఈ సామవేదం.
1: దిస్ సామవేద ఈజ్ వన్ విచ్ ఎక్స్ప్రెసెస్ డివినిటీ సేక్రెడ్నెస్ అండ్ గివ్స్ జాయ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెలోడీ.
0: మన మాటలన్నీ కూడాను కేవలము ఒక విధమైన హృదయానందాన్ని అందించేటువంటివిగా ఉండాలి.
1: దేర్ ఫోర్ ఆల్ అవర్ వర్డ్స్ మస్ట్ బి సచ్ దట్ దే గివ్ జాయ్.
0: ఇతర హృదయములను ఏమాత్రము బాధింపజేసేటువంటివిగా ఉండకూడదు. ఆ విధమైనటువంటి యొక్క మాటలనే మనం ప్రవేశపెట్టి మనం మనుషులమే కాదు.
1: ఇఫ్ వీ యూజ్ బ్యాడ్ వర్డ్స్ వీ కెనాట్ కాల్ అవర్ దెల్స్ హ్యూమన్ బీయింగ్స్.
0: నీకు ఇష్టం లేనప్పుడు ఇతరుల యొక్క చిత్రం నీవు మానేసి అంతేకాని ఇష్టం లేని వారి గురించి అనేకంగా నీవు మాట్లాడటం, వారిని పరిహసించడం, వారిని నిందించడము, వారిని దూషించడము ఇది మహాపాపం అని కూడా నిరూపిస్తూ వచ్చింది ఈ సామవేదం.
1: సామవేద హాజ్ ఆల్సో ప్రూవ్డ్ దట్ యు డోంట్ లైక్ ఎ పర్సన్ డోంట్ టాక్ అబౌట్ హిమ్. షుడ్ నాట్ గో ఆన్ ఇండల్జింగ్ ఇన్ క్రిటిసైజింగ్ అండ్ అనలైజింగ్ అదర్ పీపుల్.
0: మంత్రములు వల్లించినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దెర్ ఇస్ నో యూజ్.
0: మానవుల నిత్య జీవితం లోపల ఏది అవసరమైన విషయంలో అవి మనం వేదములు ఎందు గ్రహించాలి.
1: We have to recognize those things which are very useful in our daily life from Veda.
0: Kevalam mantralanu uchcharinchukuntu kaalamunu vyaktam gaavinchukuntu kriyalo manam aacharana lekundapoyina ee mantramu yokka phalatham em maatram kodunu anubhavinchamu.
1: If we end up only reciting slokas without practicing them, there will be no use at all for us.
0: ఏదో గ్రామ్ఫోన్ రికార్డు కదా వాయించినట్టుగా మనం కూడా మంత్రములు చెప్పవచ్చు.
1: వీ మే బి ఏబుల్ టు రిసైట్ మంత్రాస్ లైక్ ప్లేయింగ్ గ్రామ్ఫోన్.
0: మానవుని యొక్క జీవితము ఒక యంత్రము.
1: హ్యూమన్ లైఫ్
0: ఒక మంత్రము, ఒక తంత్రము.
1: హ్యూమన్ లైఫ్ వాజ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మంత్ర, యంత్ర అండ్ తంత్ర.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క జీవితము లోపల దివ్యమైనటువంటి యొక్క వాణిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టి జీవితాన్ని ధన్యము గావించుకోవాలి.
1: వీ హావ్ టు శాంక్టిఫై అవర్ లైఫ్ యూజింగ్ ది సేక్రెడ్ వర్డ్స్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ అదర్స్.
0: ఇలాంటి పవిత్రమైన వేదములు ఏ ఒకటి రెండో మాత్రమే ఈనాడు జగత్తులో వ్యాపించి ఉంటున్నాయి.
1: Such sacred Veda, only one or two branches.
0: Tanakamina vaani rasaswarupamainatunte oka saramanu manam roli tadwara tirigi chilinchutunnatunte ee oka vedamulanu punaruddhinpa cheyatame mana oka kankanam kattukoni sariyina margamlo pravesha pettali.
1: We have to take a resolution to see that this Veda, which is such an important one, is enjoyed by us and we also spread Veda and develop Veda.
0: Kanuka manava jeevitamu utkrushtamainatunte సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ మోస్ట్ సేక్రెడ్, మోస్ట్ ప్రెషియస్ అండ్ మోస్ట్ వాల్యుబుల్.
0: ఇట్టి నిత్య జీవితంలో జంతువు నాం నరజన్మ దుర్లభం. దుర్లభమైన మానవ జన్మ వ్యక్తి కూడాను సత్యమైనటువంటి వాక్యములను మనం ఏమాత్రము శ్రవణం చేయక, విచారణ చేయక జీవితము నిరర్థకం గావించుకోవటం సరైనటువంటి కర్మలు కాదు.
1: ఆఫ్టర్ హ్యావింగ్ గాట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ వెరీ రేర్ టు గెట్ అండ్ డిఫికల్ట్ టు గెట్, wasting our life with unnecessarily and not going the path of
0: bhagavantuni paina bhaktini manam avruddhi parchukovali.
1: Develop devotion to God.
0: Bhakti e lekundina ee yokka vidyalanni kudanu nirathakam le.
1: All the education without devotion would become a waste.
0: Sakala shastra purana sangraha vettayai vedantamulu nerpu vipudaina.
1: He could be a viprudu who may be able to teach all the scriptures and all the Vedas విత్ ఇన్ ఏ మాస్టర్లీ వే.
0: సాటిరారు భక్తులకు ఏ నాటికైనా
1: దే కెన్ నెవర్ బికమ్ ఈక్వల్ టు ద డివోటీస్.
0: దైవ భక్తులు కానిదే రాదు ముక్తి.
1: వన్ కెన్ నెవర్ గెట్ లిబరేషన్ అండ్ డెలివరెన్స్.
0: ఇది కేవలం ఉచ్చరించినంత మాత్రం ప్రయోజనం లేదు. దైవ భక్తిని మనం పెంచుకోవాలి.
1: దేర్ ఇస్ నో యూజ్ మియర్లీ రిసైటింగ్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్.
0: శ్లోకాలు కావలసినటువంటి గంట కొట్టినట్టుగా కంఠం కొట్టవచ్చు.
1: యూ మే బి ఏబుల్ టు సింగ్ ఇన్ ఎ గ్లోరియస్ వే అండ్ రిసైట్ దిస్ శ్లోకాస్.
0: కాదు కాదు, హృదయం నుంచి నాదం రావాలి.
1: ది సౌండ్ షుడ్ కమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
0: ఆ నాదమునే వేదముగా భావించాలి.
1: వి షుడ్ కన్సిడర్ దట్ నాదం
0: వేదములో లీనం కావాలి.
1: వి షుడ్ గెట్ మర్జ్డ్ ఇన్
0: లీనమే మన యొక్క సమాధి.
1: దట్ ఈస్ రియల్ సమాధి.
0: ఆ సమత్వాన్ని మనం భావించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్
0: అనుభవించాలి
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: ఆనందించాలి.
1: వి షుడ్ ఎంజాయ్
0: పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్
0: 10 మందికి పంచుకోవాలి.
1: వి షుడ్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 10 అదర్ పీపుల్.
0: ఇది ఏ మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ప్రేమ స్వరూపులారా, ప్రధానంగా మానవుల్లో ఉండవలసినటువంటి రెండు లక్షణములు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: భగవద్ భక్తి,
1: డివోషన్ టు గాడ్,
0: త్యాగము.
1: అండ్
0: త్యాగము లేని భక్తి రాదు.
1: వితౌట్ సాక్రిఫైస్ అండ్ రినన్సియేషన్
0: కలిపినే నకర్మణ నప్రజా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. ఈ అమృతత్వాన్ని అనుభవించాలంటే త్యాగము త్యాగము త్యాగము.
1: దట్ ఈస్ వై ఇట్ హెస్ బీన్ సెట్ ఇమ్మార్టాలిటీ కెన్ బి
0: నిరంతరము స్వార్థము స్వప్రయోజనము స్వార్థము స్వప్రయోజనము ఈ రెండింటి ద్వారానే మానవుడు బంధింపబడుతున్నాడు.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ బైండింగ్ మ్యాన్ ఎటర్నలీ.
0: ఎంతకాలం నీ స్వార్థము,
1: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో,
0: నీ సంపాదన ఎప్పుడు నీవు విడిచిపోతావో,
1: వెన్ యు ఆర్ గోయింగ్ టు
0: లీవ్, ఏ మార్గం పడుతుందో,
1: వాట్ ఫార్మ్ యువర్
0: జీవితం క్షణభంగురము.
1: లైఫ్ ఈజ్ ట్రాన్సియంట్.
0: దేహం కరిగిపోయే ఐసు వంటిది.
1: బాడీ విల్ బి కంపేర్ టు ఐస్ విచ్ మెల్ట్స్ అవే.
0: మన ఆస్తులందరికీ కదిలిపోయే మేఘములు వంటివి.
1: ఆల్ అవర్ ప్రాపర్టీస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: వీటి నిమిత్తమై మనం ఈ విధమైనటువంటి శ్రమలు పడి కట్టగడబడకు. దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు వ్యర్థము గావించుకోవద్దు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ దీస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ థింగ్స్ యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ లైఫ్.
0: ఏ సేవ ఎందైనా కూడా నీవు త్యాగమును పూని పనులకు సేవ చేసి సమాజాన్ని మెప్పించి సమాజం యొక్క ఆనందాన్ని అనుభవించేటువంటి వ్యక్తిగా నీవు తయారు కావాలి.
1: ఎంటర్ ఇంటూ ఎనీ యాక్టివిటీ ఆఫ్ సర్వీస్, గివ్ అప్ యువర్ సెల్ఫిష్నెస్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ అండ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ సొసైటీ.
0: ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ఏమిటి యోగము లేని ఉద్యోగం?
1: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ సీకింగ్ ఎ జాబ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎ జాబ్?
0: నీకు కుటుంబం ఉంది, నీకు ఒక విధమైనటువంటి బాధ్యత ఉంది, కర్తవ్యం ఉంది, ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ అవసరమైనప్పుడు ఉద్యోగమునైనా త్యాగం చేసి దేశం యొక్క సేవకు లోపల మనం పాల్గొనాలి.
1: యూ మే హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ యూ మే హ్యావ్ ఫ్యామిలీ అండ్ దేర్ ఫోర్ యూ మే టేక్ అప్ ఎ జాబ్, బట్ ఇఫ్ దేర్ ఇస్ అ కాల్.
0: అన్ని వదిలిపెట్టే నా సంసారాన్ని చూచేవారెవరు? అంత విశ్వాసమే లేకపోతే నీ సంసారం ఎట్ట బాగుపడుతుంది?
1: If you say that, who will be taking care of my family if I give it up? If you don't have faith,
0: narabittina vaadu meeru boyada?
1: The one who has planted
0: jananu pottanimpukona chikkula nonduchu koti vidyalan pootiga nerchi paripurna sukhamunu pondaleka.
1: For the sake of
0: ee manava jati dukkhamuna mraggakaneela sri paratparam jnanamu cheyu bhaktulaku darini choopakai unne manava.
1: For the sake of this small stomach spending and wasting the entire life eking out a livelihood, why do you waste your time? Is there no God who can provide you with everything?
0: Pustakamul chadivitini,
1: who have read books
0: poothiga henchiti astashastamul,
1: I understood all
0: the vidyalanu nerchitinanchunu garvamela.
1: Why are you proud of having mastered some kind
0: ee hasta yugambu moorchi paramaatmani bhaktita mokkaleni ee prastha vidyalaniyu netiki nirattakamulu manava.
1: Education which cannot teach you to fold your hands and pray to God are absolutely waste.
0: Kaduka mana vidyalu kani mana aastipaastulu kani niyamuga bhagavat vishwasame lekapothe ivanni kudunu kevalo bhoomilo matti cherinattuga ee yokka avasaralu manaku uri ayipothuntam. Kadaina kudunu ee dehamunu vadili poyey samayalo ఒక పిటికడ మట్టి లేకుండా కొనిపోవటం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ పర్సన్ ఇస్ గోయింగ్ టు క్యారీ విత్ హిమ్ వెన్ హీ లీవ్స్ దిస్ లైఫ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: పోయేటువంటి రెండే రెండు.
1: దేర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ విచ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ విత్ యూ.
0: అదే పుణ్యము,
1: దట్ ఈస్
0: అదే దైవానుగ్రహము,
1: దట్ ఈస్ ది గ్రేస్ అండ్ ఆల్సో
0: ధర్మము కీర్తిని మనం సాధించాలి.
1: వీ హావ్ టు ఎర్న్ ద ఫేమ్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
0: అస్థిరం జీవనం లోకే
1: Life is transient in the world.
0: Astiram yavanam dhanam.
1: Money, youth also
0: Astiram
1: are transient.
0: Astiram dhara putradulam.
1: Wife and children are also transient and temporary.
0: Dharmam kirti.
1: It is fame and right conduct.
0: Adiye nischayam.
1: And that is certain.
0: Ivanni astirale.
1: All the other things are very transient.
0: Dvayam sthiram. Yedi adhvayam. Adiye dharmam kirti.
1: There are only two things which are permanent. What are they? One is
0: kirti okare valla vacheyatundi kaadu.
1: The fame and reputation.
0: Okare valla poyeyatundi kaadu.
1: That cannot be earned by
0: kontamandi anukovachunu. Maa valla kirti vachindachu swamiki. Maa valla kirti raavachunu swamiki. Maa valla kirti povachunu swamiki. Idi chaala porapaatu.
1: Some people may be deluding themselves with a thought.
0: Swami kirti okare valla vachinatundi kaadu. Okare valla poyeyatundi kaadu.
1: Swami's fame is not earned by the merit of someone else. And it
0: cannot be the
1: I have got my fame only by my work.
0: Nayaka Anandam Nanunchi Vachinatunti.
1: My bliss emanates from me itself.
0: Kanaka Vakarminchi Vachinatunti card.
1: It has never come from me.
0: Adevi Pati Manam Kudamu, Tana Kitti Apakitulu, Tanayaka Pravatanunchine Vachinatunti Kani, Paranunchi Vachinatunti card. Adakatiskunatunti card. Dikamat Jeskunatunti card.
1: In the same way for everyone else. Fame or ill fame are the things which come only by his own action or from no one else.
0: Kanuka, manam satpravartana abhriddhi parchukoni,
1: develop good habits,
0: satyangamulo cheri,
1: enter into good company,
0: sadacharamuga nadachi,
1: and conduct yourself in a good way,
0: sadkarmalu acharinchinappude, manaku satkirti labhistundi.
1: Only when you carry on good activity,
0: eppudu chusina dussangamu, durbhavamu, duralochanalu, duskarmalu acharistu unte, neeku kirti etta vastundi, apakirti nee yokka pattamu.
1: On the other hand, if you go on indulging in only bad thoughts, bad action, bad words,
0: 10 manditho chedda chedda chedda ani bratikeetuvatti danikatte 10 manditho manchi ani pettukoni chavatame manchidi.
1: Instead of getting a bad name from 10 people and living a life, it is better we die with good name.
0: Kanukane manavudu sarvatra vyapinchinatvanti yokka ee pranavakaranu dharinchi pranava shabdamne vichwas nishwasamuluga visrajinchi anubhavisteetvanti yokka manavudu ee durmargamulo praveshincharadu.
1: That man who really feels that inhaling and exhaling itself is his pranava.
0: Kanuka samavedam cheppinatvanti anni kudani emiti sarvatra nindinatvanti yokka paramatmudu nee endukudanu untunnadu shabda swaroopudai untunnadu. అతని లేని స్థానము లేదు, అతనిది కాని స్థానము లేదు అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించి ఈ ప్రణవాన్ని ఉపాసనగా చేసి తద్వారా ఈ ప్రణవంలో ఐక్యమవుదురని ఆశించి ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Wishing that you experience and enjoy this pranava swarupa as your life breath and as the form of God itself, which is all pervasive, I am bringing this discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడెవరు?
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.
0: యవనంబునం

0: In youth, one spends time establishing association, contact, friendships with everybody, concentrating on the earning.
1: Mudime vachina yanta mulaharini teluvaka adi idi ledani aratinchu.
0: In advanced age, one does not think of God, goes on repenting and regretting for all that they have not been enjoying at that stage.
1: Kani anchambura kadilileka.
0: But as the end approaches, he could not find the objective.
1: Dravya marjinchuta tagiriyundu.
0: He is still after money and wealth.
1: Prapanchamuna vidyavantulu kota kolavi unnaru.
0: In this world there are crores and crores educated people.
1: Chinna pillavani modalukoni వృద్ధుల వారికి కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశను బ్రతుకుతూ ఉన్నారు.
0: We find right from tiny tots to the level of the old people who want to learn, who want to study still more.
1: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the ultimate result of all this reading, this study?
1: కలపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యలన్నీ దేనికి సహాయపడుతున్నవి అంటే పట్టపూటి కోసం సహాయపడుతున్నవి.
0: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫైనలీ? దే ఆర్ పుట్ టు ఆల్ వేస్ ఆఫ్ సఫరింగ్ అండ్ మిజరీ అండ్ ఆల్ ద ఎడ్యుకేషన్ దే అక్వైర్డ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ దేర్ లైఫ్ టైమ్ విల్ హెల్ప్ ఎట్ ది మోస్ట్ టు ఈక్ అవుట్ దేర్ లివింగ్.
1: కానీ కూటికి మొదలు కోటీశ్వరుల వరకు కూడాను కేవలము చదువు చదువు చదువు చదువు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అప్పులైనా చేసి పిల్లల్ని చదివిస్తున్నారు తల్లిదండ్రులు.
0: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్, ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రిపేర్డ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. సమ్ ఈవెన్ హ్యావ్ టు టేక్ loans also to educate their children.
1: Inta chesinappadigini aa tallidandrulu paina sariyainatvanti oka krutagnatanu choopatam ledhu.
0: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
1: Evaru nannu chadivinchari, navunnu evaru inta peddavariga chesari అనేటువంటి విషయము ఏమాత్రం కూడాను యోచించరు.
0: ది యంగ్స్టర్స్ డు నాట్ అండర్స్టాండ్ దోస్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది ఎడ్యుకేషన్ దే రిసీవ్డ్ ఆల్ ద బెనిఫిట్స్ దే ఎంజాయ్డ్.
1: ఇట్టి పరిస్థితి యందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఎడ్యుకేషన్ ఈజ్.
1: పుస్తకములు పఠించి పూర్తిగా చూచి సర్వశాస్త్రములు.
0: One has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
1: నిస్తులమైన విద్యను నేర్చితే అంటారు.
0: I have become an expert in all varied branches of knowledge.
1: కాని ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టకపటికి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
0: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
1: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహం నిమిత్తమే.
0: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
1: కాని నిజమైన విద్య ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
0: In fact, the true education is latent and immanent in every human being.
1: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు.
0: We also know the women being highly educated.
1: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
0: People expect very high standards of respectability and esteem by learning.
1: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైన కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
0: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
1: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
0: Every parent sends his children to schools.
1: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
0: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
1: అనగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
0: With all this job oriented education, what is that you do?
1: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
0: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
1: కానీ నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
0: But he is highly egoistic because of his knowledge.
1: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
0: Why should you be egoistic at all for all the education that you acquired?
1: విద్య యొక్క విశిష్టత వినయము.
0: The significance of education lies in humility.
1: కానీ ఆ వివేకమైనటువంటిది, విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండిన ఎన్ని నేర్చి ప్రయోజనమేమిటి?
0: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
1: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
0: We study keeping in view the welfare of the whole society.
1: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు?
0: What is that we are doing for the society?
1: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
0: From the society only we are benefited and learn many things.
1: తల్లిదండ్రులకు తెలిసినటువంటి వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
0: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
1: కాని ఇంత మాత్రమేనకై వీరు ఎందుకు ఇంత వెర్రవీగటం?
0: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
1: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
0: In modern students, there is no iota of humility at all.
1: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
0: హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్?
1: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
0: హౌ వన్ షుడ్ రెండర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ?
1: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథపరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
0: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
0: By this bookish knowledge, your life becomes totally artificial.
1: Life anta artificial gaane untundadi.
0: The entire life is full of this artificial.
1: Tindi anta artificial gaane untundadi.
0: Learning is artificial.
1: Nadachadamu kuda artificial gaane untundadi.
0: Even the walking style is artificial.
1: Anni style gaane untundadi.
0: Everything is of this type, artificial nature.
1: Idi nechukodaniki college lu pampinchalana?
0: To lead an artificial life, should you go to a college?
1: నిజంగా నేను కాలేజీకి వచ్చినది దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకోవాలి.
0: Each one has to question himself, what is it that has brought me to this college?
1: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
0: Then only can have true learning.
1: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
0: The textual knowledge, the bookish knowledge, is not true education.
1: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకంగా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ నన్ను ఏ అర్థం చేసుకోలేదు.
0: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ bi-directional flow of information, pustaka the book and mastaka the head.
1: Kani pustakamulinda mastuka chaduvunde.
0: In books, pustaka, there is lot of information, mastuka, lot of information.
1: Mastakamulindu matti rendu.
0: But mastaka the head is full of matti, the mud.
1: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
1: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
0: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ థింక్ ఇన్ దిస్ స్పిరిచువల్ డైరెక్షన్.
1: అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్డ్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఈస్ అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
1: ఇంత మాత్రమునకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
0: ఫర్ దిస్ వి స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
1: ఈ చదువుకున్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
1: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
0: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
1: వ్యక్తులను చక్క చేస్తున్నారా?
0: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
1: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడా వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
0: There is no discipline among the children of these educated people.
1: తల్లిదండ్రుల దగ్గరేమో వినయంగా ప్రవర్తిస్తారు.
0: They behave with all the humility in front of their parents.
1: బయట చూస్తే చాలా పక్క రౌడీస్ గా పెరుగుతుంటారు.
0: But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds.
1: కనుక మొట్టమొదట బయట మంచి పేరు సంపాదించాలి.
0: Therefore it is absolutely necessary.
1: ఈనాడు మీరు చదివంతా కూడాను బయట ప్రపంచం కోసమని చేస్తున్నారు.
0: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఇస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
1: మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ which is most important.
1: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: Without this awareness of the self, all the rest of the knowledge is useless.
1: ఏంటి knowledge?
0: What is this knowledge?
1: ఈ knowledge అంటున్నారు, allergy గా పెంచుతున్నారు.
0: We say knowledge, but ultimately it lands up in allergy.
1: దీనికోసం మనం చదవటం.
0: Should we study to develop allergy?
1: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
0: హీ థింక్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ రెస్పెక్టబిలిటీ ఇన్ ది సొసైటీ, ఫర్గెటింగ్ ద వెరీ మైండ్ అండ్ ఆల్సో ఆఫ్ హిస్ హార్ట్.
1: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
0: ఇన్ ద మోడర్న్ వరల్డ్ వేర్ ఎవర్ యూ గో యూ లిసన్ టు నైస్ వర్డ్స్.
1: పోయి తాను చెప్పిన మాటలైనా తను ప్రవర్తించుతున్నాడా?
0: But does anyone observe in practice what he speaks?
1: Premaswarupulara.
0: Embodiments of law.
1: Ee grantha parichayam pradhanam kaadu.
0: It is not this bookish knowledge that is important.
1: Aa grantha parichayamu gandhanga maarchukoni hrudayaniki cherchukovali.
0: Out of all this textual knowledge, grantha, we should draw the gandha, the essence out of it.
1: Kaduka idi meeru nerchukovalsinatundi vidya.
0: Drawing the essence, Gandha, is the true education.
1: పుస్తకాలు చదువుతున్నాం చదువుతున్నాం చదువుతున్నాం.
0: We go on reading, referring books.
1: చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం?
0: What is the ultimate use of all this knowledge, education?
1: ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం?
0: After all, what is that we know? We go on quoting what people say about it.
1: నీ హృదయం నీకేం బోధిస్తుండాలి అది నీకు చెప్పాలి.
0: What is the knowledge of the self? What is the teaching of the self?
1: కానీ దాన్ని ఎవరు గోచారించడం లేదు.
0: Nobody is inquiring in this path.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
0: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అట్లీస్ట్ యూ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్ వాట్ ఐడియలిజం ఈస్.
1: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
0: All great people studied, no doubt.
1: కానీ చదివినారు కానీ వారికి వారే ఏమాత్రం చూసుకోవటం లేదు.
0: They studied to a very high standard, but they have not understood their true nature.
1: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
0: దేర్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
0: బట్ దో హీ ఇస్ ద చీఫ్, హిస్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: కనుక మొట్టమొదట చీర పరిచయం చేసుకోవాలి.
0: Therefore, we should acquire the true knowledge.
1: The end of education is character.
0: The end of education is character.
1: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
0: To take care of this character constitutes the very essence of life.
1: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము?
0: Education bereft of character is useless.
1: ఎంత కూడాను కేవలము ఉడకని అన్నము.
0: It is all the half-boiled rice, half-baked.
1: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
0: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
1: మనిషికి ఉన్నటువంటిది 3 తత్వములు.
0: Man has got 3-dimensional nature.
1: Mind, Atma, Buddhi.
0: The mind, intellect and the self, Atma.
1: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
0: What is the nature of Atma, the self?
1: ఇది సర్వత్రా ఉంటుండాలి.
0: It's present all over.
1: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
0: The true education is that which propagates, which publicizes, that which arises, that which study and preach and set an example to others.
1: మనిషికి ఉన్నటువంటిది 3 తత్వములు.
0: Man has got 3-dimensional nature.
1: Mind,

0: propagates, which publicizes that which arises out of one's own heart or the self.
1: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఏమిటి అది? అది ఒక మ్యాటర్.
0: ద ఫిజికల్ హార్ట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్.
1: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
0: ద ఫిజికల్ హార్ట్ విల్ పుట్ యూ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్స్. దేర్స్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్.
1: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
0: In fact, if you exercise from the point of the self, you will be exemplary.
1: చదివిన మహనీయులందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
0: All noble souls, after acquiring knowledge of very high standard, by their practice, they have set ideals to society.
1: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు.
0: If you are not ideal in your conduct, if you have not put forward them into your daily practical life, all this education is useless.
1: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
0: భగవాన్ డస్ నాట్ విష్ టు స్పీక్ వెర్ ఎవర్ హీ గోస్ వెన్ ఎవర్ హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
1: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
0: ఇట్ ఇస్ నాట్ వాట్ యూ స్పీక్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ వాట్ యూ డూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చక్కగా మంచి నడవడిస్తూ ఉంటే అది నాకు చాలా ఆనందము.
0: భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇఫ్ హీ ఫైండ్స్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఐడియల్స్.
1: కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: కనుక మనమంతా కూడా కేవలం మానవులం కాదు.
0: We are not simply humans.
1: Andaru divinity.
0: All are essentially divine.
1: Ee divinity ni manam cheyalanukunte motta motta practical ga undali.
0: In order to attain divinity, one has to be practical and practice the ideal.
1: Ee practical lopala manam dani anubhavinchali.
0: It is only in the practical life we have to experience.
1: Aanandinchali.
0: And we should attain bliss.
1: Ee sati manavuniki untundi yokka sahaja lakshanam.
0: In fact, this blissful nature is that quite natural gifted to man.
1: Natural danni manam odalipetti manam artificial danni enduku pettukovali.
0: We have given up this natural blissful state given to us, gifted to us, but we run after that which is artificial.
1: Ye college lo chusina ye school lo chusina gadi practical anedi zero.
0: You go to any school or a college, there's nothing like practical life.
1: Itharuku dinni cheppochu, బోధించవచ్చు.
0: యు కెన్ టీచ్ అదర్స్.
1: మనం ఒక గ్రంథం వాళ్ళు తయారైపోతున్నాం.
0: అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ బుక్.
1: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
0: అవుట్ ఆఫ్ దిస్ బుక్ హౌ టు లెర్న్, హౌ టు బి ప్రాక్టికల్.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లెర్నింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, హృదయ.
1: మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లైఫ్ బిగిన్స్ విత్ ద హార్ట్.
1: బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్, ద పీపుల్ విల్ బి అటెంటివ్, విల్ బి నోటీసింగ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద చైల్డ్.
1: కనుక మనము హార్ట్ ని ఆధారంగా తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ రిలై ఆన్ ద హార్ట్.
1: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
1: ఇది కాన్షియస్నెస్ అంటారు.
0: The true heart is consciousness. Consciousness.
1: Kaduka mottamota manamu hrudayanni chakkaga pettukovali.
0: Therefore we should keep this consciousness in the correct form.
1: Adiye manam pradhananga teesukovali.
0: This should be the main factor.
1: Premato bodhinchinatvanti oka ee sampurnamaina aanandanni andistundi.
0: That act which is done with all the love will give you total
1: మానవుని అంత కూడా ఆనందమైనటువంటి తాండవ మారుతుండాలి.
0: And in fact the bliss is present in everybody.
1: కానీ తన ఎందు ఉన్నది ఆనందము తనకే తెలియదు.
0: But one is not aware of the bliss within.
1: కనుక మొట్టమొదట తన యొక్క ఆనందాన్ని తాను చూసుకోవాలి.
0: Therefore one should be aware of the bliss of one's own self.
1: నిత్యానందం,
0: eternal bliss,
1: పరమ సుఖం,
0: is supreme happiness.
1: Kevalam gnanamurtim,
0: is one of wisdom.
1: Dvandatitam,
0: non-dual.
1: Ee dvandatitanga untundali.
0: The true bliss is

0: నాన్ డ్యూయల్.
1: మనకి ఎక్కడ పోయినప్పటికీ ద్వంద్వమే.
0: అండ్ దేర్ ఫోర్ యూ ఫైండ్ దిస్ డ్యూయల్ బ్లిస్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ వాంట్ టు సీ.
1: కానీ ద్వంద్వం అనేటువంటి ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ డ్యూయాలిటీ దేర్ ఇస్ నో బ్లిస్.
1: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
0: Therefore, we should understand the underlining unity.
1: Hey, unity ni purity ga theesukovali.
0: This unity should take you to purity.
1: Ee purity nunchi ni divinity povali.
0: It is with this purity you can attain divinity.
1: Unity, purity, divinity.
0: Unity, purity, divinity.
1: Ee moodinti endu kuda nu jeevitham galipinattu vaade nijamaina manavudu.
0: You are a true human if you have got this three dimensional view of unity, purity and divinity.
1: కేవలము ఈ మూడు కూడాను పశు పచ్చి మృగాదులు కూడా అనిపిస్తున్నాయి.
0: In fact, we find the blissful state enjoyed by all animals, birds and bees.
1: మొట్టమొదటి నీవు యూనిటీగా ఉండు.
0: Therefore, first, let be there the purity first.
1: నీ పంచేంద్రియములు కూడాను ఏకంగా చేయి.
0: Let all the five senses be unified.
1: అది ఏ ధ్యానం అంటారు.
0: And this what is called meditation.
1: కనుక మొట్టమొదట మనము యూనిటీ పెంచుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ టు ఫాస్టర్ యూనిటీ.
1: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములో వలె అకచర్యంటి వలె మనం జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ కన్సిడరింగ్ ఎవ్రీవన్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని, ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు.
0: బట్ అట్ ఎవ్రీ మీటింగ్ యూ ఫైండ్ దిస్ పీపుల్ అడ్రెస్సింగ్ యూ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్ లోపల ఐకమత్యం ఉందా?
0: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
1: ఎక్కడా లేదు.
0: నో యూనిటీ ఎనీవేర్.
1: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
0: ద ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ వేర్ దేర్ ఇస్ యూనిటీ.
1: మన జీవితమే ఒక చెట్టు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ ట్రీ.
1: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
0: ఆల్ ద బ్రాంచెస్ అండ్ సబ్ బ్రాంచెస్ ఆర్ అవర్ రిలేషన్స్.
1: దైవ చింతనే మన యొక్క దీంట్లో ఫ్లేవర్స్.
0: అండ్ ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్
1: ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్తం చిక్కుతుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ ఫ్లవర్ ఓన్లీ యు గెట్ ద ఫ్రూట్ అల్టిమేట్లీ ద బ్లిస్.
1: ఆనందమే మన ఫలం.
0: దేర్ ఫోర్ బ్లిస్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్.
1: ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దిస్ బ్లిస్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఎనీ ఫ్రూట్?
1: కనుక విద్యార్థుల
0: స్టూడెంట్స్
1: మీరు ప్రాపంచికమైన చదవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ అక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్.
1: ఇది భౌతికమైన విద్య.
0: ఇట్స్ ఆల్ ఫిజికల్ నాలెడ్జ్.
1: కానీ దాన్ని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నించేది.
0: బేసింగ్ ఆన్ ది సెక్యులర్ నాలెడ్జ్ వన్ షుడ్ టర్న్ ఇన్ వర్డ్ అండ్ అక్వైర్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాల శాంతి జరుగుతుంది.
0: యూ విల్ బి పీస్ఫుల్ వెన్ ఓన్లీ యూ గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
0: ద మెయిన్ ఎడ్యుకేషన్ ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమలేనటువంటి విద్యను ఎన్ని నేర్చినప్పటికీ అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
0: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఈజ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: కనుక మొట్టమొదట ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ కల్టివేట్.
1: దేహములు వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే.
0: దేర్ మే బి మెనీ బాడీస్ బట్ ది ఇన్ డ్వెలర్ ఈజ్ ఓన్లీ వన్.
1: కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
0: దేర్ ఫోర్ దట్ ఇన్ డ్వెలర్ బీయింగ్ కామన్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
0: యూ విల్ బి సర్టన్లీ బ్లిస్ఫుల్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
0: So many assembled in this hall.
1: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
0: Many many people have assembled here, but all our concentrated attention is on Swami.
1: ఒకటే.
0: But only one view, one center.
1: అదే భగవత్ చింతన.
0: That's what is called thinking of God.
1: పది దినముల నుండి పస్తుంటి వారికి మంచి భోజనం లభించినట్టు.
0: It is something like a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel?
1: తినలేనటువంటి వారికి తిండి చూపించాలి.
0: You should feed those who are hungry.
1: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
0: ద డివినిటీ కెన్ బి అటైన్డ్ బై సర్వింగ్ అదర్స్.
1: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కూర్చినట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద వెల్స్, వెన్ ఆల్ ద రివర్స్, లేక్స్ ఆర్ ఎంప్టీ అండ్ డ్రై. Supposing you find a downpour of rain, how happy you will be.
1: ఈ విధమైనటువంటితో ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
0: Therefore we should consider what is most important.
1: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Human life is highly valuable.
1: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
0: But we spend the human life in a meaningless way.
1: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
0: There is no meaning in spending this useless life.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యార్థులు,
0: యు ఆర్ స్టూడెంట్స్,
1: విద్యను మీరు అర్థం చేయలేరు.
0: Naturally you have got to learn, study.
1: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: Without getting the essence, the depth of knowledge, there is no use in just going through the books.
1: కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
0: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
1: ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి యందు ఒకే ప్రాణమే.
0: Though there are so many assembled here, many here, but life is one.
1: కనుక మీరు మొట్టమొదటి అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి.
0: Therefore you must recognize the basic factor of divinity present in everyone.
1: అదే ఇది మొట్టమొదటి దేహం.
0: That is the chief objective.
1: దాన్ని ఆధారంగా తీసుకుని,
0: relying on this,
1: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
0: the rest of things can be taken up.
1: ఆధేయము ఆధారము రెండింటినీ యొక్క తీరు చూసుకుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
0: Therefore that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
1: కాని ఆత్మను అందరూ చూడవచ్చు.
0: And in fact one can visualize the self.
1: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
0: In this world we can say there is no one who cannot experience the self.
1: ఎలుకలు కూడాను తన బిడ్డలేమైన ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటది.
0: Even rats also will have this sense of awareness to find out its young ones.
1: దోమల మొదలుకొని చీమల మొదలుకు ఇది ఆత్మ విద్యనే నేర్చుకుంటుంటాయి.
0: Right from mosquito or an ant there is this awareness.
1: కానీ అవి భాషతో చెప్పలేవు.
0: But they cannot express verbally.
1: ప్రవర్తనతో చూపుతుంది.
0: You find them in their behavior.
1: నిజంగా మీరు విచారణ చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు.
0: You have gone through big books so many.
1: కానీ ఇందులో మీరు నేర్చుకోవాలనేటువంటి ఏమిటి?
0: What is it you have exactly learned?
1: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
0: You have become stone hearted, so harsh.
1: Hard. హార్డ్గా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకేమి చిక్కుతుంది?
0: With that stony heart, harsh heart, what is the use?
1: కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
0: Therefore we should begin with love.
1: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
0: With this basic love, you can be friendly with everyone.
1: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
0: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
1: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Therefore, all of you develop love.
1: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
0: We are all studying in one college.
1: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
0: And that college is our life.
1: ప్రేమనే లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
0: Without love, life is meaningless.
1: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
0: Love your neighbor.
1: ఆ పక్కన వాడి ఇంకొక పక్కవాడిని ప్రేమించాలి.
0: And there will be love spreading in the neighborhood.
1: ఈ విధంగా ఒకదానికి వెళ్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
0: Like this, when you go on expanding love, you can grow more and more.
1: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
0: There should not be any hatred in us.
1: కనుక మీరందరూ కూడా అన్నతమ్ముల వలె, అక్కచెల్లెల వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
0: Therefore you should mingle among yourselves as brothers and sisters.
1: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు, సిస్టర్స్ కు సిస్టర్స్ కు, బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటారు.
0: But we find a conflict, an infighting among brothers and sisters too. With us, all this controversy and conflict, there is no use. Where are brothers? Where is this brotherhood? In fact, the brother whom you call is verily yourself. If you have got this feeling of love, naturally you can understand the oneness. But this love is diverted and perverted. We should consider the basic love as love itself. Then there is love to love, we will all be one. God has several hands, several feet, several eyes and ears spread all over the universe. But there is only one that is common
1: in all. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
1: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
0: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్స్ స్పెసిఫిక్ డ్యూటీ.
1: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు, కాదు కాదు, ఐదు చేరి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సెపరేట్ అండ్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
1: ఒకనాడు ఐదు కూడా కొట్టాడకపోతే,
0: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
1: ఎవరు మనలో పెద్దవారు?
0: హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్
1: అస్? ఎవరు మనలో మంచివారు?
0: హూ ఇస్ గుడ్ అమంగ్ అస్?
1: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు.
0: నేను
1: మీ అందరికంటే కూడా గొప్పవాడిని.
0: ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: నేను చాలా ప్రధానుని.
0: ఐఎమ్ చీఫ్.
1: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
0: ఏదర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ రైటింగ్, వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. Therefore, I am most important.
1: Tachana ee reel navindata.
0: And then the pointing finger got up.
1: Ayyo, bottle reel, nuvu em pan chestavu? Nene lekapothe palani vaaru veru, palani vaaru vaaru, palani vaaru vaaru veru. Ani nenu cheppukunda pothe nuvu em pani cheyalevu annadu.
0: The pointing finger went on speaking like this, without me, who is going to direct you?
1: Nenu peddavaadine annadu.
0: And therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger. You all seem to talk ridiculous way. I am greatest among you. And after all, two of you on one side, the remaining two fingers on the other side are like Aedes.
1: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
0: దేర్ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
1: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
0: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్,
1: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఏ యొక్క వజ్రవారికి మీద పుష్య రాగము చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు, కానీ ఇంకెవరికి పెట్టరు.
0: ద ఫోర్త్ ఫింగర్ వెంట ఆన్ సేయింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టాకింగ్? ఇట్స్ ఆల్ సీమ్స్ టు బి ఫనీ. ఇట్స్ ఓన్లీ రింగ్ ఇస్ గివెన్ డెకొరేటెడ్ to this ring finger. Therefore, I am greatest. No matter that. Therefore, I am the chief greatest of all. Then comes the little finger. If any lesson is to be taught to anybody, the little finger comes first. I only tell people.
1: I am a leader.
0: I am the leader, says the little finger.
1: కాబట్టి నేను లేకపోతే మీరెవరు నన్ను ఫాలో చేయలేరు.
0: Without my leadership, none can follow.
1: కట్ట కాబట్టి హృదయం చెప్పిందట, పిచ్చివారు ఐదు మంది చేస్తేనే ఐదు గుణములు వస్తున్నాయి. ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
0: And ultimately the heart said, you seem to be madcaps. All the five fingers are same. With all the five functionaries around, with all these five senses, and five spirits.
1: అప్పుడు ఈ ఐదు కూడా తల్ల ఉంచుకొని పోయినాయి.
0: Then all the five fingers bent their head in shame.
1: ఈ విధంగా విచారం చేస్తే అన్నిటికంటే గొప్పది ఏది కంటే హృదయమే.
0: Therefore, if you investigate, you'll understand.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు.
0: The ego and the jealousy and the pride are all associated with the exterior.
1: కనుక ఎవరికి వారే గొప్ప.
0: ఎవ్రీవన్ ఈజ్ గ్రేట్ ఇన్ హిజ్ ఓన్ వే.
1: మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప గారని అనుకోండి, ఒక కాలం వ్యక్తం చేయకండి.
0: బట్ డోంట్ గో బై దిస్ గ్రేట్నెస్ అండ్ ఫీల్ ఎగోయిస్టిక్.
1: అందరికీ ఏకంగా ఉంటుంది.
0: ఆల్ ఆఫ్ యు స్టాండ్ యునైటెడ్
1: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు అంటూ ఉంటున్నాయి.
0: ఇన్ లైఫ్ దే వి హావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
1: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాము.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడాను ఐ ఐ ఐ అనేటువంటిది సమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ సేస్ ఐ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
1: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటారు.
0: If you say, who is Sai Baba? You get the response, I.
1: Who is the Vice Chancellor?
0: Who is the Vice Chancellor?
1: The Vice Chancellor.
0: He will say, I am the Vice Chancellor.
1: Atani chuptundi ee velu.
0: He is pointing finger. Therefore, it is one that points
1: out.
0: Therefore, we should also be one pointed.
1: Andri yendu unnatundi aatmane, adi okkate.
0: In fact, the self, Atma, is uniform, same in everyone.
1: Ekam eva adhitiyam brahma.
0: It is only one, not two, the one without the second.
1: Ajatvikanga meeru paikkolakkaledu.
0: You don't expect to grow to heights.
1: Ajatvikanga kevalam ane andu nechunchi tattvame.
0: Therefore, spirituality means to know your own true nature.
1: Ninnu chusukoni ahankara padutunnavu.
0: In fact, you go by the external form.
1: ఈ అహంకారం చేత మనం ఏమి తెలుసుకోలేము.
0: And you are egoistic. With this ego, you cannot expect.
1: అందరూ ఒకటే.
0: We are all one.
1: అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది.
0: You will consider everybody's welfare and prosperity as your own.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
0: We should have this sort of unity.
1: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనం ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
0: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
0: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ ది హార్మనీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
0: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
1: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము.
0: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి మెలుగుదాము.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము.
0: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హావింగ్ లెర్న్డ్ టుగెదర్.
1: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
0: దిస్ ఈస్ వేదిక్ డిక్టమ్.
1: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి చదవాలి.
0: దే షుడ్ లెర్న్ టుగెదర్.
1: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకొక పుస్తకం నువ్వు తీసుకోవు, ఈ విధంగా ఉంటుంటే అది ఎట్ అవుతుంది?
0: యు ఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్?
1: కనుక అందరూ ఏకం కావాలి.
0: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
0: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్. నో,
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love fundamentally.
1: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
0: This love is within you and also in everybody.
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే నా యందు కూడా ఉన్నది.
0: The love which is spread in everyone is present in me too.
1: నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమను నేను చూచు.
0: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక నాకు వారందరూ ఒకటే.
0: Therefore we are all one. Basically being
1: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
0: విత్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ వీ షుడ్ మింగిల్ ఈచ్ అదర్.
1: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
0: వీ వర్షిప్ అండ్ వర్షిప్.
1: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
0: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్.
1: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: You have no respect and love for yourself. But we say, all are God's divine.
1: All are one.
0: All are one in fact.
1: Be alike to everyone.
0: Be alike to everyone.
1: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
0: దిస్ ఈస్ ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చదివే చదువుతున్నారు,
0: యు స్టడీ నో డౌట్.
1: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
0: అండ్ యు షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
1: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
1: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలను
0: we speak of 9 planets. Planets.
1: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
1: చూడు, ఇన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
0: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
1: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు. ఇక్కడ
0: if you separate out petals, you don't get the flower.
1: Kanukane mana hrudayam anetundi adhe flower.
0: Our human heart is the flower.
1: Adhe mana gulabi pushpam.
0: That is a rose flower.
1: Kanu ee rose flower lopala kochi dinalu gadichinatte oti oti oti oti anta rali potundi.
0: As the time passes by, the petals wither.
1: Kanuka deeni manu okatiga pettukovalante annitni ekanga cheskovali.
0: You see the flower. All petals should be united together. Watch this.
1: It is 9 ratnalu.
0: This ring has 9 gems.
1: Ee ring chethine oka ring ayipindi.
0: All the 9 gems made one ring.
1: Ee ringu ekkada poyinappudu evaru pettukunappudu vaaduku unni navagrahalanni vaadu ventane untayi.
0: The one who wears this ring with 9 gems, he'll be safe and secure. 9 planets will bless him wherever he goes.
1: కనుకనే ఈ 9 వేకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
0: Then you will have proper result of all your endeavors.
1: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము సంపాదించాలి.
0: Stand united, study, learn. And you should be yet in a position as to protect everybody wherever there is a problem in society.
1: అతి ఏకత్వం ఉండేటువంటి ఒక చదవండి.
0: Study to be united.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
0: We have gone beyond the time.
1: కనుకనే ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అవన్నీ మీ హృదయంలో ప్రింట్ చేసుకోండి.
0: Preserve all these good things that have been told to you.
1: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: Then only you will attain, you will realize the aim and objective of education.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరికీ నా ప్రేమ ఆశీర్వాదములు.
0: భగవాన్ blesses all. He showers his loving blessings on everyone.
1: వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి శాంతిని అందించండి.
0: యు బి యునైటెడ్, యు స్టడీ వెల్, యు బి హ్యాపీ అండ్ మేక్ యువర్ పేరెంట్స్ ఈక్వల్లీ హ్యాపీ బై సర్వింగ్.
1: మొట్టమొదట మీకు బాడీ ఇచ్చినది ఎవరో? తల్లిదండ్రులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ గాట్ దిస్ బాడీ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: కనుక మొట్టమొదట మీ పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి.
0: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు పేరెంట్స్.
1: అప్పుడే మీకు చదువు సార్థకపోతుంది.
0: Then only the essence of education is realized.
1: Vayam chestara premamudita manase kaho kamara mara

0: ప్రకటి దుఃఖమికే కేతరామనామ్. పాపకటి దుఃఖమికే కేతరామనామ్.
1: పాపకటి దుఃఖమికే కేతరామనామ్.
0: అవసముచ్చ సుఖజనావ కేతరామనామ్.
1: అవసముచ్చ సుఖజనావ
0: పరమ శాంతి సుఖ నిజాన దివ్య రామనా.
1: పరమ శాంతి సుఖ నిజాన దివ్య రామనా.
0: అత్త జనర జీవన ఘన కేక రామనా.
1: అత్త జనర జీవన ఘన కేక రామనా.
0: భక్త జనర జీవన ఘన కేక రామనా. రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 14th of July 2016 as part of Thursday Live from Prashanthinilam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 15 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा ने अपने इस पीयूष सदृश प्रवचन में कर्म और आंतरिक विशुद्धता के महत्व को पुनः रेखांकित करते हुए हमारे लिए आचरण अनुकूल मार्ग का निर्देशन किया। स्वामी ने स्पष्ट किया कि कर्म और मानव जीवन ताने बाने की भांति आपस में जुड़े हुए हैं, जिन्हें अलग करना संभव नहीं है। जब मानव के लिए कर्म अनिवार्य है, तब अपने ज्ञान और बुद्धि का उपयोग करते हुए सत्कर्म ही करने चाहिए। किसी के लिए भी अनासक्त सत्कर्मों में प्रवेश करना सरल नहीं है, जिसके लिए बहुत बाह्य एवं आंतरिक साधना करनी पड़ती है। निष्काम कर्म और उसके परिणाम को समझाने के लिए स्वामी ने बुजुर्गों द्वारा आम के पौधे रोपने का प्रभावपूर्ण उदाहरण प्रस्तुत किया है। भगवान बाबा का स्पष्ट कथन है कि आंतरिक विशुद्धता के बिना यह अनासक्त कर्म करना साध्य नहीं है। अतः प्राथमिक स्तर पर प्रत्येक साधक को अपने मन से राग, द्वेष, अभिमान जैसे दुर्गुणों को निकाल फेंकना चाहिए। बाह्य दृष्टि को रखने पर आंतरिक दृष्टि विकसित नहीं हो पाती है। इसीलिए सांख्य योग के उपदेशों को जीवन में आचरण में लाना अनिवार्य है।
4: कर्मेन्द्रियाणि संयम्यया आस्ते మనసా స్మరణ్. కర్మలను ఆచరించుటలో కాని కర్మలను ఆచరించకపోవటలో కాని ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు. చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము. మనసునందు మాధుల్యములను దూరము చేయుటే ప్రధానము. చిత్తమునందలే రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము. ఇవి ఏవి చేయకుండినా కేవలము ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంతవాసము చేసినప్పటికీ, ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
3: కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరణ. కర్మోకే కర్ణే अथवा कर्मों के न करने में कोई रुकावट नहीं है। चित्त में निहित वासनाओं को दूर करना ही प्रधान विषय है। मन में विद्यमान मलिनताओं को दूर करना ही प्रधान है। चित्त में निहित राग और द्वेष का उन्मूलन करना ही इसका प्रधान आशय है। इन सब के न करने पर भी संसार से डर कर, भाग कर पहाड़ों की गुफाओं में निवास करने और कोई कर्म न करने पर भी वह बद्ध ही है।
4: कारणम मनस नंदली मालिन्यमुलु अनेक विधमुलैनटुवंटि भावमुलनु पुरुकोल्पुचू उंटाई। हृदयम नंदली वासनलु అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుంటాయి. చిత్తమునందరి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి. కనుకనే మనసునందలి మాలిన్యము, హృదయమునందలి వాసన, చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ, ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
3: इसका कारण मन में निहित मलिनताएं अनेक प्रकार की भावनाओं को उकसाती रहती हैं. हृदय की वासनाएं अनेक प्रकार के संकल्पों विकल्पों का सृजन करती रहती हैं. चित्त में निहित राग और द्वेष मानवता को ढक देते हैं. भगवत गीता ने निरूपित किया कि मन की मलिनता, हृदय की वासना और चित्त के राग द्वेष का उन्मूलन कर जो प्रशांत हृदय से रहते हुए, लोगों के बीच में रहते हुए भी कई प्रकार के कर्म करते हुए रहते हैं, वही सच्चे योगी हैं.
4: అయితే ఇట్టి సత్యమును గుర్తించలేని మానవులు కర్మ సన్యాసమును పూని కేవలము కాలము వ్యర్థము గావించుటలో తమ కర్తవ్యమని భావిస్తుంటారు. ఆధ్యాత్మిక రంగములో సోమరత్వమును ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది. కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది. అది అనాసక్తి, ఆసక్తి లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
3: ఇస్ సత్య సే జో అవగత్ నహీ హై वे कर्म संन्यास को अपनाकर समय को व्यर्थ में बिताते हुए इसे ही अपना कर्तव्य मानते हैं. गीता बार बार चेतावनी देती आई है कि आध्यात्म के क्षेत्र में आलसीपन के लिए कोई स्थान नहीं है. इसीलिए भगवद गीता में सच्चे योग के रूप में अनासक्त योग को ही निरूपित किया गया है. वही अनासक्ति है. ఆసక్తి రహిత దివ్య మార్గ హీ అనాసక్తి హై.
4: ఈ సాంఖ్యయోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది. ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగదాపటం ఇది సాధ్యం కాని పని. సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మను చేరడానికి ప్రయత్నించాలి.
3: గీతా ఇస్ సాంఖ్య యోగ్ మే నిష్కామ కర్మ కి విశేషత కో నిరూపిత్ కర్తీ ఆయి హై. కిసీ భీ సాధక్ కే లియే దుష్కర్మో కి స్థితి సే నిష్కామ కి స్థితి కో పహుంచనా అసంభవ హై. ప్రథమతః సద్గుణ కర్మో అర్థాత్ సదాచార సంబంధీ కర్మో మే ప్రవిష్ట హోకర్ वहां से सत्कर्मों में प्रवेश करने के द्वारा निष्काम कर्म में पहुंचने के प्रयत्न करने चाहिए.
4: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతావాక్యము. చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలాచరించమని ఆదేశించింది. అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది? కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
3: కర్మో కో కర్నే మే నిహిత ఆంతరిక్ అర్థ క్యా హై? గీతా కా ఉపదేశ హై కి ఇన్ కర్మో కే కారణ చిత్త శుద్ధి ప్రాప్త హోతీ హై. చిత్తస్య శుద్ధయే కర్మ. గీతా నే ఆదేశ దియా కి చిత్త కి శుద్ధి కే లియే కర్మో కా ఆచరణ కరో. ఫిర్ కిస్ ప్రకార కే కర్మో సే चित्त की शुद्धि प्राप्त होती है? ईश्वरार्पण बुद्धि से किए जाने वाले कर्मों से ही चित्त की शुद्धि प्राप्त होती है.
4: ईश्वरार्पण बुद्धि तो గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది. వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది. ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది. కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది. దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది. ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
3: ఈశ్వరార్పణ బుద్ధి సే కియే జానే వాలే కర్మో సే చిత్త మే పవిత్రతా ఉత్పన్న హోతీ హై. పకాయే గయే ఖానే కో జబ్ హమ్ ఖాతే హై తో వహ్ మాత్ర భోజన్ హోతా హై, పరంతు ఉసే జబ్ ఈశ్వర్ కో సమర్పిత్ కర్కే ఖాయా జాతా హై తో వహ్ ప్రసాద్ హో జాతా హై. అతః మానవ ఆసక్త భావనా సే జో క్రియా కర్తా హై వహ్ కర్మ మే పరిణత హోతీ హై, పరంతు దైవార్పిత బుద్ధి సే కియే జానే పర్ కర్మ కర్మయోగ్ అథవా పవిత్ర యజ్ఞ కా రూప్ ధారణ కర్తా హై. ఐసే కర్మయోగ్ సే హీ చిత్త శుద్ధి కీ ప్రాప్తి హోతీ హై.
4: భగవంతునికి అతీతముగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి, పవిత్రమైనట్టుగా ఉండాలి. సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనట్టుదిగాను పవిత్రమైనట్టుదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి. అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి, ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి, ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి. భగవంతునికి అర్పించట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు. కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
3: ఈశ్వర్కు సమర్పిత్ కియే జానే వాలే కర్మ కైసే హోనే చాహియే? వే కర్మ అత్యంత పవిత్ర హోనే చాహియే. ఏక్ సామాన్య వ్యక్తికు దీ జానే వాలీ ఏక్ ఛోటీ సీ వస్తు ఉత్తమ పవిత్ర ఔర్ ఉపయోగీ హోనీ చాహియే. ఐసీ స్థితి మే ఈశ్వర్ కో అర్పిత్ కియే జానే వాలే కర్మ ఔర్ కితనే పవిత్ర హోనే చాహియే, కితనే విశుద్ధ హోనే చాహియే, కితనే సాత్విక్ హోనే చాహియే. ఈశ్వర్ కో అర్పిత్ కర్తే సమయ జో కర్మ చాహే ఉస్ కర్మ కో జిస్ వస్తు కో చాహే ఉస్ వస్తు కో అర్పిత్ కర్నే కే ప్రయత్న నహీ కర్నే చాహియే, అపితు ఈశ్వర్ కో అర్పిత్ కియే జానే వాలే కర్మ సత్కర్మ పవిత్ర ఔర్ ఆదర్శపూర్ణ కర్మో మే రూపాయిత్ కర్నే చాహియే.
4: ఒక భగవంతునికి ఒక పుష్పము అర్పితము చేయాలంటే ఆ పుష్పమునందులో ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరచి ఆ పుష్పమును భగవత్ అర్పితముగా ఇస్తాం. కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పముగా రూపొందాలి. పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి. పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి. ఇట్టి కర్మలను భగవత్ అర్పితము గావించటమే భగవద్గీత యొక్క నిజ యోగము.
3: జబ్ హమ్ ఈశ్వర్ కో కోయి పుష్ప సమర్పిత్ కర్తే హై తో పహలే యది ఉస్మే కోయి కీట్ పతంగ్ హో తో ఉసే దూర్ కర్ ఉసే సాఫ్ కర్ సమర్పిత్ కర్తే హై. అతః హమ్ జో భీ కర్మ కరే వే ఈశ్వర్ సమర్పిత్ పుష్ప హోనే చాహియే. జైసె పుష్ప మే సుగంధ రహతీ హై ఉసీ ప్రకార్ హమారే కర్మో మే పవిత్ర భావనాయే జుడీ హోనీ చాహియే. జైసె పుష్ప మే సుందరతా హోతీ హై ఉసీ ప్రకార్ మానవ కే కర్మ భీ విశుద్ధ ఏవం మార్గదర్శక్ హోనే చాహియే. ఐసే కర్మో కో ఈశ్వరార్పణ కర్నా హీ భగవద్ గీతా కా యథార్థ యోగ్ హై.
4: జ్ఞానాజ్ఞానమును వేరు చేసి జ్ఞానమును అజ్ఞానమును తెలుసుకొని జ్ఞానమును జ్ఞానముతో లయము గావించటమే సాంఖ్యము. కనుక సాంఖ్యయోగం అనగా జ్ఞానమును జ్ఞానముతో లయము గావించుకునేటువంటి విధానమే సాంఖ్యము. ఈశ్వరానుభూతిని పొందగోరు వారు మొట్టమొదట కొన్ని ప్రధానమైనటువంటి లక్షణముల కూడాను కలిగి ఉంటుండాలి. ఓర్పు, పట్టుదల, శారీర మానసిక పరిశుద్ధము, ఆవేదనతో కూడినటువంటి ప్రేమ, షట్ సంపత్తి, ఇది శమ దమము ఉపరతి తితిచ్ఛ శ్రద్ధ సమాధానం.
3: జ్ఞాన్ ఔర్ అజ్ఞాన్ కో అలగ్ కర్ జ్ఞాన్ ఔర్ అజ్ఞాన్ సే అవగత హోకర్ జ్ఞాన్ కో జ్ఞాన్ మే విలీన్ కర్నా హీ సాంఖ్య హై. అతః सांख्य योग का तात्पर्य ज्ञान को ज्ञान में विलीन करने का विधान ही सांख्य है। ईश्वर की अनुभूति को प्राप्त करने के इच्छुक व्यक्ति में सबसे पहले कुछ लक्षण होने चाहिए, जैसे संयम, दृढ़ संकल्प, शारीरिक एवं मानसिक शुद्धता और व्यथापूर्ण प्रेम। इन्हें षट संपत्ति कहते हैं, जैसे शम, दम, उपरति, तितिक्षा,
5: श्रद्धा
3: और समाधान।
4: ఇక్కడ ఓర్పు ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం. ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు. ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు. ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు. ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి. ఓర్పునే లేకుండా మానవత్వం మనకి ఏమాత్రము విలువ రాణించదు. ఈ ఓర్పు అనేటువంటిది కేవలం స్థిత ప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది. ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
3: पहले संयम। प्रत्येक मानव में संयम अवश्य होना चाहिए। इस संयम से वंचित होने के कारण ही राजा भ्रष्ट हो गए, संयम को खो देने के कारण ही ऋषि भी भ्रष्ट हो गए, संयम को खो देने के कारण ही पंडित भी पतित हो गए। अतः संयम को हमें प्रधान कवच के रूप में ग्रहण करना चाहिए। संयम के न होने पर मानव जीवन कदापि उत्कृष्ट नहीं होगा। संयम एक स्थित प्रज्ञ के लिए प्रधान गुण के रूप में साकार होता है। बिना संयम के हम स्थित प्रज्ञता को प्राप्त नहीं कर सकते हैं।
4: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము. పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉండకూడదు. పవిత్రమైన కార్యములందు పారమార్థికమైనటువంటి విషయములందు ఇది ఏమాత్రం కూడాను తాము చలించక భ్రమించక స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు. ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములకు సంభవించినప్పటికీ పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము. పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు. ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు. ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు. పట్టుదల వీడితేమా ఓర్పు అనేటువంటిది మనం బలహీనం పొందుతాం. ఓర్పును కోల్పోతేమా పట్టుదల అనేటువంటిది అంతర్ధానమైపోతుంది.
5: సంయమ కా ప్రధాన లక్షణ సంకల్ప హై.
3: సంకల్ప హోనా చాహియే, परंतु मूर्खतापूर्ण नहीं होना चाहिए। कहा गया है कि पवित्र एवं पारमार्थिक कार्यों में विचलित और भ्रमित न होते हुए स्थिर रहने वाली भावना ही मानव के लिए संकल्प है। चाहे कितनी ही परेशानियां क्यों न आए, कितनी ही असुविधाएं क्यों न हों, परंतु संपन्न करने के लिए स्वीकृत पवित्र कार्य को पूरा करने के लिए हम में संकल्प होना चाहिए। संकल्प ही न हो तो संयम में शक्ति नहीं होगी। संयम और संकल्प जुड़वां बच्चे हैं, ये एक दूसरे को छोड़कर नहीं रह सकते हैं। संकल्प को त्याग देने पर संयम में कमजोर पड़ जाएंगे। संयम को खो देते हैं तो संकल्प अदृश्य हो जाता है।
4: इनका शारीर मानसिक परिशुद्धमुलु శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధం గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి. ఇందులో రాగద్వేషములు, అభిమాన మమకారములు ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి. అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
3: అబ్ శారీరక్ ఏవం మానసిక విశుద్ధత కే బారేమే. జిస్ ప్రకార్ हम शरीर को विशुद्ध रखते हैं, उसी प्रकार मन के व्यवहार एवं भावनाओं को विशुद्ध रखने के प्रयत्न करने चाहिए। मन से राग और द्वेष तथा अहंकार और ममत्व को हमें दूर करना चाहिए, तभी हम इंद्रिय नियंत्रण कर पाते हैं।
4: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టమొచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టమొచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుగుతుందను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనంలో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంటి ప్రధానమైనటువంటి గుణములు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత. కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము. కనుకనే ఇందులో నిష్కామ కర్మకు చాలా ప్రధానత అందించింది. అర్థము మన ముఖం యొక్క స్వరూపాన్ని ఏ విధంగా నిరూపిస్తుందో, మన దేహమునందల టెంపరేచర్ ని ఏ విధంగా థర్మామీటర్ నిరూపిస్తుందో, మానవుని యొక్క మంచి చెడ్డలను కర్మకలాపములో నిరూపిస్తుంది.
3: జిస్ ప్రకార్ ఏక్ కచువా అప్నే అంగోం కో అప్నీ ఇచ్ఛా కే అనుసార్ అందర్ బహర్ కర్తా హై, ఉసీ ప్రకార్ హమే భీ అప్నీ ఇంద్రియోం కో అప్నే వశ్ మే రఖనే కే ప్రయత్న కర్నే చాహియే. ऐसे गुणों को स्थित प्रज्ञ के लक्षणों के रूप में गीता ने निरूपित किया है. मानव का स्वभाव कैसा है इसे निरूपित करने वाला कर्म क्षेत्र ही है. इसीलिए निष्काम कर्म को अत्यंत प्रधानता दी गई है. जिस प्रकार एक आईना हमारे चेहरे के स्वरूप को स्पष्ट करता है, जिस प्रकार हमारे शरीर के तापमान को थर्मोमीटर बताता है, उसी प्रकार हमारी अच्छाई और बुराई के बारे में हमारे कार्यकलाप ही बताते हैं.
4: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని తాను చేసేటువంటి కర్మల ద్వారానే మనకు గుర్తింపు చేసుకోవచ్చు. ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును, మహాత్యాగిగా గోచరం కావచ్చును, పవిత్రమైన హృదయుడుగా మనకు విశ్వసించవచ్చును, కానీ అతను చేయు కర్మల యందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింపచేస్తుంది. మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు, నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు, కానీ కర్మ మార్గంలో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు. ఏ వ్యక్తి రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
3: अतः हम मानव के स्वभाव को उसके कर्मों के द्वारा जान सकते हैं. एक आदमी देखने में बड़ा सात्विक लग सकता है, महान त्यागी लग सकता है, परम पवित्र हृदय वाला प्रतीत हो सकता है, परंतु उसके कर्म पशुता और राक्षसता पूर्ण हो सकते हैं. कुछ लोग देखने में बड़े कठोर लग सकते हैं, बड़े निर्मम और निर्दयी लग सकते हैं, लेकिन दया और प्रेम से पूर्ण उनके कर्म उन्हें सात्विक निरूपित करते हैं. एक व्यक्ति रजोगुण वाला है अथवा वह सात्विक गुण में है या तामसिक गुण वाला है, यह उसके कर्मों द्वारा ही हम जान सकते हैं.
4: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది. మానవుని యొక్క నిత్య జీవితం లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత. సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములను పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు. కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మమని కూడాను నిరూపించింది. ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మమని కూడాను బోధించింది. జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యమని కూడాను స్పష్టం చేసింది.
3: అత గీతాన్ని నిరూపిత్ కియా హై కి మానవుకి ధర్మ సంబంధి ప్రవృత్తి కో నిరూపిత్ కర్నే కి క్షమత కర్మ క్షేత్రమే హీ హై. మానవ కే దైనందిన జీవన్ మే आचरण योग्य कार्यों को गीता ही निरूपित करती है. सर्वसंग परित्यागी होने, जंगल में प्रवेश करने अथवा संन्यास ग्रहण करने का आदेश गीता कदापि नहीं देती. गीता ने निरूपित किया है कि मानव के लिए कर्म मार्ग ही प्रधान धर्म है.
5: यह भी उपदेश दिया कि धर्म मार्ग में अग्रसर होना ही जीवन का मर्म है.
3: यह भी स्पष्ट किया है
5: कि जीवन के धर्म
3: और धर्म के मर्म से अवगत होना ही मानव का कर्तव्य है.
4: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు. కర్మాచరణ ఎందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది. కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు, సామాన్యమైన సాధకుడు, మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి. ఈ కర్మలయందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి, పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి, ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి, ఆచరించాలి. అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
3: కర్మ కో త్యాగ్ కర్ శరీర్ కా ఏక్ పల్ కే లియే భీ రహనా అసంభవ్ హై. గీతా నే ఇస్ సత్య కా ఉపదేశ్ దియా హై కి మానవ్ కా కర్తవ్య కర్మాచరణ మే హీ హై. అతః ఏక్ సామాన్య మానవ్ या एक सामान्य साधक को सबसे पहले कर्म मार्ग में प्रवेश करना चाहिए. हमें सदा पवित्र कर्मों का ही अनुसरण करना चाहिए. जो भी कर्म करते हैं वे परोपकार संबंधी होने चाहिए. आदर्शपूर्ण कर्मों का आदेश देना और स्वयं उनका आचरण भी करना चाहिए. ऐसा करने पर ही वे धीरे धीरे सात्विक भावना में प्रविष्ट होकर तदनंतर उपदेश दिया है कि मानव का कर्तव्य कर्माचरण में ही है. अतः एक सामान्य मानव या एक सामान्य साधक

0: ऐसा करने पर ही वे धीरे धीरे सात्विक भावना में प्रविष्ट होकर तदनंतर निष्काम कर्म में प्रकाशमान होंगे।
1: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మను ఆచరించలేడు. అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి. కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు. ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది. ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి. ఈ ఆవరణ విక్షేపములకు రూపము లేదు. ఆవరణమనగా ఆవరించినటువంటిది, కప్పబడినటువంటిది. ఏ విధంగా కప్పబడినటువంటిది, దేనితో కప్పబడినటువంటిది? ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి? రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి, దీన్ని తీసివేయటం ఎట్లా? ఇది మా యొక్క స్వభావం.
0: బినా ఇచ్ఛాఓ కే కోయి భీ మానవ కర్మ నహీ కర్ సక్తా హై. ఇసిలియే హమే ఇన్ ఇచ్ఛాఓ కో ఈశ్వర్ కీ ప్రీతి కే సందర్భ మే బఢానా చాహియే. इसी को श्री कृष्ण बार बार अनासक्ति योग के रूप में निरूपित करते आए. यहां कुछ हद तक माया आवृत होती है. इसके मूल कारण के रूप में आवरण और विक्षेप उपस्थित रहते हैं. इन आवरण और विक्षेप के कोई रूप नहीं है. आवरण का अर्थ ढका हुआ है. किस प्रकार ढका हुआ है, किससे ढका हुआ है, ढके हुए इसको हम कैसे हटा सकते हैं? जिसका रूप ही नहीं है उसका ढकना क्या और उसका कैसे निकालना, यही माया का स्वभाव है.
1: दारी अंदु पड़ने त्राड़ुनु चीकटिगा उन्न समयमलो इदि पामु अनि मनं भ्रमिंचामु. अयिते इक्कड आवरणं एमिटि? उन्न त्राड़ुनु పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము. కానీ పాము ఉన్నదా? లేదు. లేని దానిని కప్పబడించుకోవటము, ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి. ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది? ఇది చీకటి ఎందు ఆవరించినది. అయితే త్రాడును పాము ఆవరించినదా, లేక మనలను భ్రమ ఆవరించినదా? త్రాడును పాము ఆవరించలేదు, మానవుని మనసును భ్రమ ఆవరించింది. కనుక ఈ భ్రమనే ఒక మాయ. దీనిని ఒక జ్యోతితోత లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు, ఉన్నది త్రాడే. కనుక ఆవరణం పోయినది.
0: అంధేరే మే రాస్తే మే పడి రస్సీ కో హమ్నే సాంప్ సమ్జా. యహాం ఆవరణ క్యా హై? యహాం జో రస్సీ హై ఇస్సే హమ్ సాంప్ కే రూప్ మే భ్రమిత్ హో రహే హై. లేకిన్ క్యా సాంప్ హై? నహీ హై. जो नहीं है उससे ढका रहना ही भ्रम है. इस भ्रम ने हमें कब ढका? इसने अंधेरे में हमें ढका. तो क्या रस्सी को सांप ने ढक दिया अथवा हमें भ्रम ने ढक दिया? रस्सी को सांप ने नहीं ढका, मानव मन को भ्रम ने ढक दिया. अतः यह भ्रम ही एक माया है. लेकिन एक ज्योति अथवा प्रकाश के सहारे देखने पर प्रतीत होगा कि यहां सांप नहीं है, रस्सी ही है. अतः आवरण हट गया.
1: उन्न पदार्थम कनिपिस्तुंडाले, इदि विक्षेपम. उन्नदि एप्पटिकी उंडिदे, अंदुलो ए मार्पुलु कूडानु उंडवु. भ्रमलु रावटं पोवटं इदि केवलं ओक विधमैनटुवंटि बंधुत्वंगा भाविंचुकोवच्चु. माय कानि, బాధలు కాని, నిందలు కాని, నిష్క్రూరములు కాని, ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి. వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు, రావటం పోవటం. ఇదే విధంగానే మాయా అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
0: యహా జో పదార్థ హై వహీ దిఖాయి పడ్ రహా హై, యహీ విక్షేప హై. అతః జో హై वह सदा के लिए रहेगा, इसमें कोई परिवर्तन नहीं होंगे. भ्रम ही आते जाते रहते हैं. इसे एक प्रकार से बंधुत्व माना जा सकता है. माया हो अथवा कष्ट अथवा निंदा अथवा आलोचना, ये सब आने जाने वाले रिश्तेदारों के समान हैं. आए हुए रिश्तेदार हमेशा के लिए हमारे घर में नहीं ठहरेंगे. ये आते और चले जाते हैं. इसी प्रकार माया भी मानव के भ्रम के रूप में आती जाती.

0: ఉంటూ రహతి హై.
1: ఉన్న త్రాడును కప్పబడినటువంటిది పాము, ఇదే ఆవరణం. కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము, ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము. అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు. రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
0: జో రస్సీ హై ఉసే సాంప్ నే ఢకా, యహీ ఆవరణ హై. పరంతు ప్రకాశ్ కే సహారే ढके हुए सांप को देखने पर उसका न होना और जो रस्सी थी उसका होना ही विक्षेप है. हम विचार कर सकते हैं कि क्या एक बार आवरण और एक बार विक्षेप होते रहते हैं? बारी बारी से एक एक हो सकते हैं तथा दोनों एक ही बार भी हो सकते हैं. आना और जाना हो तभी दोनों आवरण और विक्षेप हो सकते हैं.
1: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు. కానీ మనము బయటపై పైపై దృష్టిలు మాత్రమే మనము అభివృద్ధిని గావించుకుంటున్నాం. అంతర్దృష్టి ప్రధానమైనటువంటిది, అదే శాశ్వతమైనటువంటిది. అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
0: అత శ్రీకృష్ణ ఇస్ సాంఖ్య యోగమే అర్జున్ కో ఢకే अज्ञान रूपी आवरण को ज्ञानोपदेश के सहारे निकाल फेंक कर अर्जुन के सहज स्वभाव के स्वयं प्रकाश स्वस्वरूप स्वसंकल्प तत्व को निरूपित किया. हम बाह्य दृष्टि को ही विकसित कर रहे हैं, परंतु आंतरिक दृष्टि अत्यंत प्रधान है, वही शाश्वत है. ऐसे सत्य नित्य स्वस्वरूप से विस्मृत होकर हम नश्वर अस्थिर चंचल और सतत परिवर्तनशील जगत दृष्टि को विकसित करने के कारण अपने निज तत्व से दूर होते जा रहे हैं.
1: భగవంతుడు చేసేటువంటి పని అది. నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ ఇవి క్షణభంగురం. ఏ విధమైన బంధుత్వమును అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా కదిలిపోయేటువంటివి. ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా ఇందులో కొట్టుకుని పోయేటువంటివి. కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థమును మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోతున్నది, పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోతున్నది, పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు. దీనిని పట్టుకుని ప్రయోజనమేమిటి?
0: ఇసిలే ఈశ్వర్ కహతే హై కి వత్స్, चाहे कितने ही समय तक तुम यहां जीवन यापन करो, चाहे कितने ही कर्म करो, परंतु सब क्षणभंगुर हैं. जिस प्रकार के भी बंधुत्व अभिमान और ममत्व को बढ़ाओगे वे सब विनष्ट हो जाने वाले ही हैं. जीवन के इस प्रवाह में सब कुछ बह जाने वाले ही हैं. बह जाने वाले पदार्थ को पकड़ने पर क्या वे हमारी रक्षा कर सकते हैं? पकड़ा हुआ पदार्थ बहा जा रहा है, पकड़ने वाला भी बहा जा रहा है, फिर पकड़ने से फायदा ही क्या?
1: కనుకని మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం. కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణుజొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది. కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకుని ఇంద్రియమును నిగ్రహించుకుని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు. మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు. కర్మను ఆధారము చేసుకునియే నీవు భక్తి యందు నీవు ప్రవేశించాలి. భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
0: హం అనిత్య విషయంపర్ పకడకో కస్తే హువే जीवन के तत्व को विनष्ट करते जा रहे हैं. अतः शाश्वत ईश्वरीय तत्व की शरण में जाने पर ही हमें यथार्थ आनंद की प्राप्ति होगी। श्री कृष्ण ने अर्जुन को आदेश दिया कि हे अर्जुन, तुम अपने ऊपर ढके हुए अज्ञान को दूर कर, इंद्रियों को नियंत्रित कर, मन में स्थित राग द्वेष को दूर कर, मन की मलिनता को मिटाओ। मानव जीवन में कर्म से बढ़कर अन्य कोई मार्ग है ही नहीं। कर्म को आधार बनाते हुए तुम्हें भक्ति में प्रवेश करना चाहिए, भक्ति को बढ़ाकर ही ज्ञान में प्रवेश करना चाहिए।
1: కనుక మానవుని యొక్క విశిష్టతకు గాని, మానవుని క్రింద తోయటకు గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడానికి గాని కర్మని. కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీను కర్మ చేత కట్టబడినటువంటివి. ఈ కర్మల చేత యజ్ఞ యాగాది క్రతువులు కాని, దాన ధర్మాది వృత్తులు కాని మనం ఆచరించవచ్చు. అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి? కేవలం స్వర్గమును చేర్చడం మాత్రమే.
0: మానవుకి విశిష్టత అథవా ఉస్కే పతన్ హోనే या उच्च स्थान पर पहुंचने का कारण कर्म ही है। मानव की समस्त अच्छाइयां और बुराइयां उसके कर्मों से ही आबद्ध हैं। इन कर्मों के आधार पर ही हम यज्ञ यागादि क्रतुएं तथा दान धर्मादि सत्कर्म कर सकते हैं। इन यज्ञ यागादि कर्मों का फल क्या है? मात्र स्वर्ग तक पहुंचाना ही है।
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు. యోగ కర్మ సుకౌశలం అన్నాడు. కౌశలం అనే కాదు, సుకౌశలం అన్నాడు. ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన. ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, ఇది కొంతకాలంలో తిరిగి దిగి రావలసి వస్తుంది. ఇది తాత్కాలికమైనటువంటి క్యాంపు, ఇందులో నీవు శాశ్వతంగా జీవించడానికి వీలు కాదు. ఏదో దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి భోగభాగ్యములు లభించునని నీవు భావించవచ్చు. ఏ భోగభాగ్యములు నీవు ఆశించుతావో దీనికంటే కొంత ఉత్తమమైనట్టుగా ఉండవచ్చును. అంతేకాని అంతకు మించి మరొక సుఖములు అక్కడ లేవు. కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది. అది ఏ? దైవాత్మ తత్వము. ఇదే బ్రహ్మ సంయోగము, ఇది ఆత్మానుసంధానము.
0: పరంతు శ్రీకృష్ణ అర్జున్ కో సచేత్ కియా कि इससे भी एक अन्य उन्नत स्तर है। योगः कर्मसु कौशलम्, कौशल नहीं सुकौशल कहा। वत्स, इससे भी एक अन्य उन्नत स्तर है। ऐसा मत विचार करो कि यह स्वर्ग ही सत्य और नित्य है। क्षीणे पुण्ये मर्त्यलोकम् विशन्ति, कुछ समय के बाद फिर धरती पर उतरना पड़ता है। यह मात्र तात्कालिक कैंप है, यहां तुम शाश्वत नहीं रह सकते हो। तुम विचार कर सकते हो कि दैहिक और इंद्रिय संबंधी भोग प्राप्त हों, ये इन सांसारिक भोगों की तुलना में कुछ उत्कृष्ट हो सकते हैं, परंतु इससे बढ़कर वहां अन्य सुख प्राप्त नहीं है। इससे भी उत्कृष्ट एक अन्य तत्व है, वही दैवात्म तत्व है, वही ब्रह्म संयोग है, यही आत्मानुसंधान है।
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు. నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది. అది నీవే అనుభవించాలనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు. మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో. అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును. కానీ ఆ ఫలములు తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్లు కూడా అనుభవించవచ్చు కదా. కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీన్ని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది. ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
0: శ్రీకృష్ణ అర్జున్ సే కహా కి ఐసీ దివ్యతాపూర్ణ స్థితి కో ప్రాప్త్ కర్నే కే లియే తుమ్హే కర్మో మే నిష్కామ్ కర్మ కర్నే చాహియే. తుమ్ జో భీ కర్మ కర్తే హో తో ఉస్కా ఫల్ అవశ్య హై, परंतु ऐसा भी नहीं है कि उसका फल तुम ही भोगो। घर के पिछवाड़े में दादाजी ने एक आम का पौधा लगाया होगा, लेकिन उसके पेड़ होकर फल लगने तक दादाजी गुजर गए हो सकते हैं, परंतु उसके फलों को उनके बेटे, पोते, पोतियां खा सकते हैं ना। अतः कर्म का आचरण करने वाला उसके फल को न भोगने पर भी फल अवश्य होता है, उस फल का अनुभव कोई भी कर सकता है।
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలములు నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను తాతలేదు. మన పెరటిలోని వృక్షము ఏనాటికైనా ఫలమునిస్తుంది, అది మన వారు ఎవరైనా భుజిస్తారు అనేటువంటి ఒక విశాల భావంతో నేను నాటి ఉండొచ్చు. ఇట్టి విశాలమైన భావంతో పాతినటువంటి వృక్షం యొక్క ఫలితమే తన కుటుంబములు అనుభవిస్తుంటారు. ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు, నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు, అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు, సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు. కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం, ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే. అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి. దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాది.
0: దాదాజీనే कभी न कभी आम खाने के विचार से पौधा नहीं रोपा, पिछवाड़े का यह पेड़ कभी न कभी फल दे सकता है और हमारे अपने ही उन्हें खाएंगे कि विशाल भावना के कारण से पौधा रोपा होगा। ऐसी विशाल भावना से दादाजी द्वारा रोपे गए पेड़ के फलों को उनके परिवार वाले ही खाते हैं। दादाजी ने किस भावना से पौधा रोपा? कम से कम मेरे परिवार वाले तो खाएंगे, ऐसा विचार करने में भी एक संकुचित इच्छा है। फलों का खुद ही अनुभव करने की अपेक्षा परिवार वालों द्वारा अनुभव करने की विशाल भावना कुछ हद तक उत्तम ही है, लेकिन इससे भी उत्तम भावना यह है कि फलों का अनुभव चाहे जो भी करे अच्छा ही है। ఇసే దైవార్పిత భావనా కే సాథ్ కర్నా ఔర్ భీ విశాల్ హై.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మయందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడాను మనం అనాసక్తితో మనం ఆచరించాలి. కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది. బుద్ధి యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది, కానీ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి. అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు. సాధ్యం కాదని మనం విసర్జించరాదు, క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
0: అత నిష్కామ భావనకే సందర్భమే హమే సభీ కర్మోకో దైవార్పిత ఏవం అనాసక్త భావనసే కర్నా చాహియే. ఇసిలియే యహాన్ యహ నిరూపిత హోతా హై कि बुद्ध योग की अपेक्षा अनासक्त योग ही अत्यंत पवित्र है। बुद्ध योग में कुछ वैचारिक शक्ति उत्पन्न होती है। बुद्धि ग्राह्यम मतीन्द्रियम, यहां बुद्ध की तुलना में अनासक्ति ही उत्कृष्ट और उत्तम है, परंतु ऐसी अनासक्ति सामान्य व्यक्ति के लिए असंभव है। इतने मात्र से असंभव मानकर हमें इसे त्याग नहीं देना चाहिए, बल्कि धीरे धीरे इसे संभव बनाने के लिए प्रयत्न करने चाहिए।
1: మనం అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధన చేత సాధిస్తూ ఉన్నాము. సాధనమున పనులు సమకూరు ధరలోన. అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం అందించుకోవాలి, ఎక్కడ చూచినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి. సర్వత్రా పంచభూతాని అష్టం, ఈ ఆరోది లేని లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి. ఎక్కడ చూచినప్పటికీ నా పాతాళే నా భూతలే, పాతాళం నందు కాని భూతలం నందు కాని ఎక్కడ కూడా నువ్వు ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు. ఈ పంచభూతములు కూడా నువ్వు పరమాత్మను యొక్క ప్రతిబింబములే, ఈ అంశములే. కనుక అన్నింటినీ కూడా నువ్వు ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము, ఇదే భగవత్ప్రీతి అర్థం కూడా అవుతుంది.
0: అనేక అసంభవ కార్యంకో హం సంభవ బనా రహే హై, साधन से होते हैं कार्य सफल धरती पर। हमें एक तत्व को लक्ष्य में रखना चाहिए कि सर्वत्र व्याप्त तत्व एक ही है के सत्य से अवगत होना चाहिए। सर्वत्र पंचभूतानि षष्टम किंचिन्न विद्यते, हमें निरूपित करना चाहिए कि छठा भूत है ही नहीं। जहां देखने पर भी न पाताले न भूतले, चाहे पाताल में हो या भूतल में, पंचभूतों से बढ़कर अन्य भूत है ही नहीं। ये पंचभूत परमात्मा के प्रतिबिंब ही हैं, अंश ही हैं। अतः सबको पंचभूतात्मक मानना यही भगवत प्रीत्यर्थ होगा।
1: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టిని ఉంచుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి. మనం పైపై దృష్టిని మాత్రమే అభివృద్ధి పరచుకోరాదు. ఒకనొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు. ఇందులో గొప్ప గొప్ప పండితులంతా కూడాను అందులో ప్రవేశించారు. ప్రతివాద భయంకరులు కూడాను ప్రవేశించారు. వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు. భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు. వీరి ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు. అందులో జనక మహారాజు యొక్క సమావేశం లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటారు, కాని సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: ఐసి ఉన్నత భావనాఓ ఆర్ ఉన్నత లక్ష్యకు దృష్టి మే రఖతే హువే कर्मों का आचरण करते हुए हमें सार्थक जीव बनना चाहिए। हमें बाह्य दृष्टि को विकसित नहीं करना चाहिए। एक बार महाराजा जनक ने पंडित सभा का आयोजन किया। बहुत बड़े बड़े पंडित उसमें उपस्थित हुए। भयंकर प्रतिवादी भी प्रविष्ट हुए। वाक शक्ति से समस्त जगत को पराजित कर सकने वाले भी आए। धरती तक को हिला देने वाले भी प्रविष्ट हुए। इनकी प्रतिज्ञाओं से परिचित होने पर इनकी शक्ति का बोध होता है। सामान्य लोगों के लिए उस सभा में प्रवेश करने का अवसर ही नहीं था। जब महाराजा जनक सभा कर रहे हैं तो उसमें बड़े बड़ों के लिए ही अवसर था, सामान्य लोगों को कोई अवसर नहीं था।
1: ఆపర్చునిటీ మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు? అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు, అతనికి ఎట్టి సహాయము లేదు, అతనికి దైవ సహాయం ఒక్కటే. కానీ నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు. తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది. కానీ 3 దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు. ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహావీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు. వీరు గొప్ప గొప్ప మహనీయులకంతా ఇట్టి ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
0: ఐసీ సభమే అష్టావక్రనే ప్రవేశ్ కర్నేగా ప్రయత్న కియా. అష్టావక్రకో కౌన్ అందర్ జానే దేగా? ఉన్కే పాస్ కోయి రికమెండేషన్ నహీ థా, कोई मदद नहीं थी, मात्र ईश्वर की सहायता थी। ईश्वर में आस्था रखने वालों को कोई कष्ट या हानि नहीं पहुंचती है। तात्कालिक रूप में कुछ अड़चन होने पर भी अंत में विजय ही प्राप्त होती है। 3 दिनों तक वह महाराजा जनक के द्वार पर प्रतीक्षा करते रहे, सभा में उपस्थित होने वाले पंडितों को देखते रहे। बड़े बड़ों को ही ऐसे अवसर मिलते हैं, शायद मुझे भी अवसर मिल सकता है, के विश्वास से डटे रहे।
1: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు. ఇతను వయోవృద్ధుడు కాదు, మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు. ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి, కానీ అనుభవమా నిరానుభవమా అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు. ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును కనుక ఎలాంటి వ్యక్తి ఎందు ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క విషయములు వెలువడుతున్నాయో గుర్తించుకోవాలని జనక మహారాజు అతని లోపల ప్రవేశపెట్టాడు. జనక మహారాజు తన యొక్క స్థానంలో ఆసీనుడయ్యాడు. ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
0: ఉన్కీ స్థితికో దేఖ్కర్ కిసీ పండిత్ నే మహారాజా జనక్ కో సూచిత్ కియా. అష్టావక్ర బూఢే నహీ, ఉమ్ర మే ప్రౌఢ్ థే. देखने पर लगता था कि इन्हें कोई अनुभव नहीं है, परंतु ऐसे ही अनुभव या अनुभवहीनता का निर्णय नहीं किया जा सकता है। किस प्रकार की बांबी में किस प्रकार का सांप होगा कहना कठिन है। किस व्यक्ति में किस प्रकार का पवित्र ज्ञान होगा यह जानने के लिए महाराजा जनक ने उन्हें अंदर बुलवाया। महाराजा जनक अपने सिंहासन पर विराजमान थे, तब अष्टावक्र उस सभा में प्रविष्ट हुए।
1: इतने रूपमुनु चूचिन तक्षणमे ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు. కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు. ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు. కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది, మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు, కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది. ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనుషుడికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు. ఇది కేవలం అమాయకత్వంగా కూడా మనం భావించవచ్చు.
0: అష్టావక్ర కో దేఖతే హీ సభా మే ఉపస్థిత్ సభీ పండిత్ జోర్ సే హసే. మహారాజా జనక్ ఉన్కీ ఓర్ ఏక్ టక్ దేఖ్ రహే థే, వే నహీ హసే. తబ్ अष्टावक्र उन पंडितों से भी अधिक जोर से हंसे। अब पंडितों को बड़ा आश्चर्य हुआ, उन्होंने सोचा हमारे हंसने का तो कारण है, लेकिन यह क्यों हंस रहा है? यही एक प्रश्न बन गया। ऐसे विकृत आकार को देखने पर किसी को भी अनायास हंसी आ सकती है, इसे हम मासूमियत भी मान सकते हैं।
1: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
2: చంటి బిడ్డ నవ్విన తక్షణమే ఎలాంటి వారికి వారికి కూడా తెలియకుండానే నవ్వుతారు.
1: వాళ్ళకి అమాయకత్వంలో ఉండేటువంటి పవిత్రత,
2: కానీ
1: ఇక్కడ పవిత్రతలో ఉండేటువంటి అమాయకత్వంగా రూపొందుతుంది. పండితులందరూ కూడా చాలా గొప్పవారు, అమాయకత్వం ఏమాత్రం కూడా చేరిలేదు వాళ్ళు. కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
0: जब कोई मां अपनी बच्ची को लेकर जाती होगी तो पीछे से आने वाले को देखकर यह बच्ची हंसती है। बच्ची को हंसती देखकर कोई भी हंसता है। यह मासूमियत में निहित पवित्रता है। यहां सभी पंडित बहुत बड़े बड़े लोग थे, उनमें मासूमियत जरा भी नहीं थी। सभी लोग प्रतीक्षा कर रहे थे कि इस व्यक्ति के हंसने का कारण क्या है।
1: ఊళ్ళో ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో, కానీ నీ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీనివల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణమేమిటి? అయ్యా, నేను ఇక్కడేదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను. ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజ సమావేశానికి వచ్చి ఉండేవాడిని కాదు. నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి నేను ప్రవేశించాను, కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
0: తబ్ ఏక్ పండిత్ నే సాహస్ జుటాకర్ పూచా, వత్స్ తుమ్ కౌన్ హో, తుమ్హారే రూప్ కో దేఖనే కే కారణ హమే హసీ ఆయి, ఇసీలియే హమ్ హసే, పరంతు తుమ్హారే హసనే కా కారణ క్యా హే? తబ్ అష్టావక్ర నే కహా, స్వామీ, यहां कोई बड़े बड़े पंडितों की सभा होने की बात सुनकर मैं आया, लेकिन ऐसे लोग यहां होने की बात मुझे पता चलती तो मैं महाराजा जनक की इस सभा में बिल्कुल नहीं आता। मैंने सोचा यहां महान पंडित होंगे, लेकिन यहां तो सब चर्मकार ही हैं।
1: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది. చర్మకారులు అంటే చెప్పులు కుట్టేటువంటి వారు అని దీని అర్థం. ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరు కూడా చాలా ఉగ్రులైనారు. అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు. చెప్పులు కుట్టేటువంటి వారికే చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు. కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూచి నవ్వుతున్నారు, నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు, ప్రయత్నం చేయలేదు. కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనం కలిగి ఉంటుండాలి. కనుక ఈ అంతర్దర్శనమే లేనటువంటి ఒక తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కూడా అవకాశం కాదన్నాడు. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
0: ఏ బాతే సుంతే హి పండితం కో బడా క్రోధ ఆయా. చర్మకార్ కా అర్థ జూతే బనానే వాలా యా చమార్ హై. सभी पंडित बहुत क्रोधित हुए कि उनके लिए ऐसे कठोर शब्द का प्रयोग किया गया। अष्टावक्र ने कहा, तुम्हारे व्यवहार के लिए यही शब्द सही है। जूते बनाने वाले को ही चमड़े के बारे में अच्छी तरह से पता चलता है, बाकी लोगों को कुछ पता नहीं चलता है। तुम सब मेरी चमड़ी को देख रहे हो, मेरे पांडित्य को नहीं। जो पंडित होते हैं वे आंतरिक दृष्टि वाले होने चाहिए। ऐसी आंतरिक दृष्टि के न होने पर कोई भी पंडित नहीं हो सकता है। इस सत्य से अवगत महाराजा जनक ने उन्हें पंडितों की सभा में शामिल कर लिया।
1: అదే విధముగాని లోకములు ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించటం లేదు. కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యము నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే, హృదయం యొక్క ప్రభావమే, హృదయం యొక్క శాంత స్వభావమునే తాను పరిశీలిస్తాడు. కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూసుకోవాలి. ఎట్టి సమయమునందు కానీ మనం ఉద్రేకములకు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనం గురి కారాదు.
0: ఇసీ ప్రకార్ హం బాహ్య దృష్టికో వికసిత్ కర్తే హై, పరంతు ఆంతరిక్ దృష్టికో వికసిత్ కర్నే కే ప్రయత్నం నహీ కర్ రహే హై. तुम देह की सुंदरता, पटुता और शक्ति को महत्व देते हो, परंतु ईश्वर मानसिक विशुद्धता को देखते हैं। वह हृदय के शांत स्वभाव को ही परखते हैं। इसीलिए हमें आंतरिक दृष्टि को विकसित करते हुए प्रशांत एवं आंतरिक भावनाओं को बढ़ाना चाहिए। किसी भी स्थिति में हमें क्रोध या आवेश के वशीभूत नहीं होना चाहिए।
1: అగర్ ఎందుకుంటే భావంలో బయట రాని, ఎవరైనా నిన్ను దూషించారనుకో, నీ దూషించటం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు. దీనికి నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు. ప్రశాంతంగా ఉంటుంటే నీపైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని, కానీ దానిని నిలపడానికి నీవు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
0: यदि कोई तुम्हारी निंदा करता है तो उससे तुम्हें होने वाला लाभ या हानि कुछ भी नहीं है। इतने मात्र से तुम्हें क्रोधित नहीं होना चाहिए। यदि तुम प्रशांत चित्त से रहोगे तो तुम्हारे प्रति उसका पूरा द्वेष एक बार में ही निकल जाएगा। यदि तुम उसे अपने में संभालने की कोशिश करोगे तो वह तुम्हारे लिए ही खतरा बन जाएगा।
1: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి. ఈ వాంతులు దేనివల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి? ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి. ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి, ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది. కనుక దేహంలో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవటానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు. కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటారు. ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు. మందులు ఇస్తే ఏమవుతుంది? ఏదో తాత్కాలికంగా అది నిలిచిపోతుంది, కానీ ఆ యొక్క మాలిన్యం లోపల ఉండినంత వరకు తిరిగి ఎప్పుడైనా మరి రావచ్చు.
0: టీకో వోమిటింగ్ అర్థాత్ ఉల్టియా షురూ హో జాతీ హై, తో కిస్ కారణ యే ఉల్టియా హో రహీ హై? అంతడియో మే వ్యర్థ పదార్థ కే పహుంచనే అథవా వహాన్ ఎసిడ్ కే ఉత్పన్న హోనే కే కారణ ఉల్టియా హో రహీ హై. जहां मलिनता इकट्ठा होती है वहां कीड़े जमा होते हैं, जहां कीड़े और मलिनता जमा होते हैं वहां अस्वस्थता आरंभ हो जाती है। इसीलिए हमें सतर्क रहना चाहिए कि हमारे शरीर में कहीं भी मलिनता इकट्ठी न हो। भीतर की गंदगी के ही कारण ये उल्टियां आती हैं। ऐसी स्थिति में उसे उल्टियां रुकने के लिए दवा नहीं देनी चाहिए। दवा देने पर तात्कालिक रूप में उल्टियां रुक सकती हैं, लेकिन मलिनता के अंदर रहने पर फिर से कभी भी उल्टियां हो सकती हैं।
1: कनुक आ मालिन्यम बैठ पड़े अंतवरकू नीवु ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు. పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు. ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు. ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు. ఈ పద్ధతిని మనం అవలంబించాలి. వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు. చెప్పుకొని తనలో ఉండేటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని శాంతాన్ని వహించాలి. ఈ శాంతమే మనకు సౌఖ్యము, ఈ సౌఖ్యమే మనకు సంతోషము, ఈ సంతోషమే మనకు స్వర్గము. ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
0: మలినతా కే పూరి తరహ సే నికల్ జానే తక్ కోయి దవా నహీ దేనీ చాహియే. ఉల్టియో కే థమ్ జానే కే బాద్ కమ్జోరీ కో దూర్ కర్నే కే లియే దవా దే సక్తే హో. ఉల్టియో కే కారణ వ్యక్తి కమ్జోర్ పడ్ జాతా హై. తబ్ హమ్ జో భీ కహే వహ హమారీ బాత్ సున్తా హై. ఇస్ విధి కో హమే అప్నానా చాహియే. ఉన్కే కుచ్ భీ కహతే రహనే పర్ హమే టోకనా నహీ చాహియే. उन्हें पूरी तरह से अपना द्वेष उगल लेने देना चाहिए और हमें शांत भाव से रहना चाहिए. यह शांत भावना ही हमारे लिए सौख्य है. यह सौख्य ही संतोष है. यह संतोष ही स्वर्ग है. ऐसी स्वर्ग तुल्य भावना को त्याग कर अनावश्यक ढंग से क्रोधित नहीं होना चाहिए.
1: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం. ఉన్న సద్గుణములన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం. పర్యాయం చెప్తాను, క్షమ సత్యం, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ ధర్మము, క్షమ సంతోషము, క్షమ సర్వము, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితీతి అన్ని కూడా ప్రవేశిస్తాయి. కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి. గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము. పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు. పైన శుద్ధం ప్రతి ఒక్కరూ భావించుకోవచ్చును, కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటిది.
0: मानव के लिए यह संयम ही प्रधान गुण है. सभी सद्गुणों में यही महान है. अनेक बार मैंने कहा, क्षमा सत्य है, क्षमा धर्म है, क्षमा वेद है, क्षमा अहिंसा है, क्षमा धर्म है, क्षमा संतोष है, क्षमा सर्वस्व है सब लोकों में. इस क्षमा के होने पर उसमें दम, उपरति और तितिक्षा सब प्रवेश करते हैं. अतः अंतस को पवित्र रखना चाहिए. दुर्गुणों को दूर करना ही आंतरिक विशुद्धता है. बाहरी तौर पर साबुन, पाउडर और खुशबूदार तेल लगाना मात्र विशुद्धता नहीं है. बाह्य स्तर पर विशुद्धता कर सकते हैं, लेकिन आंतरिक शुद्धता अत्यंत आवश्यक है.
1: కారణమేమనగా అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ, భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు. కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి. ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి. బయట ప్రపంచమునందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు. అంతర్భావమునందున్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
0: ఇస్కా కారణం క్యా హై? अंतर बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः. ईश्वर भीतर और बाहर दोनों जगह हैं. इसीलिए हमें निरूपित करना चाहिए कि ईश्वर का स्थान विशुद्ध है. इसे अत्यंत पवित्र रखना चाहिए. बाह्य जगत में विद्यमान ईश्वर हमें दिखाई नहीं देते हैं. आंतरिक भावना में विद्यमान ईश्वर ही हमारे आगे, पीछे और साथ में रहते हुए आंख की पलक की भांति हमारी रक्षा करते रहते हैं.
1: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చుననేటువంటి విషయాన్ని ఈ సాంఖ్యయోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. ఇక్కడ శమము మనశ్శాంతి, దమము ఇంద్రియ నిగ్రహం, ఉపరతి ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన, అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి. తితిచ్చ ఎట్టి క్లేశ సమయం నందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి. ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏ మాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని, భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి. తితిక్ష ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం. శ్రద్ధ అనగా గురువునందు కాని, పండితులు ఎందు కాని, తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం. ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యమో భగవద్వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు. సమాధానం, ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకును సంతృప్తి కలిగి ఉంటుండాలి.
0: శ్రీకృష్ణనే ఇస సాంఖ్య యోగకే అంతర్గత స్థిత ప్రజ్ఞకే లక్షణం కా ఉల్లేఖ కర్తే హువే కిస్ ప్రకార్ కే గుణం కా అనుసరణ కర్ మానవ ఆదర్శపూర్ణ బన్ సక్తా హై కా పూరి తీవ్రతా కే సాథ ఉపదేశ దియా. శమ అర్థాత్ మానసిక శాంతి, దమ్ అర్థాత్ ఇంద్రియ నియంత్రణ, ఉపరతి అర్థాత్ పవిత్ర భావనా కే సాథ యుక్త తీవ్ర వేదనా, తితిక్షా అర్థాత్ కష్ట కే సమయ మే భీ అచంచల స్థిరతా కో బనాయే రఖనా, చాహే కిసీ భీ ప్రకార్ కే కష్ట దుఃఖ ఔర్ చింతాయే హో పరంతు ఐసీ స్థితి మే భీ అవిచల బుద్ధి ఔర్ భ్రమ రహిత మన కా హోనా హీ తితిక్షా హై. ఉపరతి కా అర్థ హై ఇచ్ఛాఓ కో త్యాగ దేనా. శ్రద్ధా కా అర్థ హై గురువో, పండితో ఔర్ జిస్ ఈశ్వర మే ఆస్థా హో ఉన్కే ద్వారా కథిత వాక్యో ఔర్ కథనో మే పూర్ణ విశ్వాస్ కా హోనా. సమాధాన్ కా అర్థ హై హర్ స్థితి మే సంతుష్ట రహనా.
1: చింతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం. ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే మానవుని యందు అచంచలత్వము ఏర్పడుతుంది. అచంచలత్వం ఏర్పడినప్పుడే మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది. ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలియందు కొంతవరకు విరక్తి కలుగుతుంది. వాంఛలియందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది. మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది. అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపమైపోతుంది.
0: ఇతనా హి నహి, చిత్తైకాగ్రత అత్యంత ఆవశ్యక హై. చిత్తైకాగ్రత కే హోనే పర్ హి మానవ మే అచంచలత స్థాపిత హోతీ హై. అచంచలతా కే స్థాపిత హోనే పర్ హి తీవ్ర శ్రద్ధ ప్రాప్త హోతీ హై. ఇస్ తీవ్ర శ్రద్ధ కే ప్రభావ సే హి ఇచ్ఛాఓ మే విరక్తి ఉత్పన్న హోతీ హై. ఇచ్ఛాఓ కే ప్రతి విరక్తి ఉత్పన్న హోనే పర్ స్వయమేవ ఇంద్రియ నియంత్రణ సంభవ హో పాతా హై. ఇంద్రియ నియంత్రణ కో ప్రాప్త కర్నే పర్ మానసిక శాంతి ప్రాప్త హోతీ హై. మానసిక శాంతి కే స్థాపిత హోనే పర్ ఆంతరిక్ ఏవం బాహ్య శుచితా ప్రాప్త హోతీ హై. ఆంతరిక్ ఔర్ బాహ్య శుచితా కే ప్రాప్త హోనే పర్ సంయమ హీ హమారా స్వరూప్ హో జాతా హై.
1: కనుకనే ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు. కేవలం శ్లోకములు కంఠస్థము చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు. కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి. అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు. కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: ఇసీలియే శ్రీకృష్ణనే ఉపదేశ దియా के इन पांच प्रकार की भावनाओं को प्राप्त करना प्रत्येक साधक के लिए अनिवार्य है. मात्र श्लोकों को कंठस्थ करने से कोई प्रयोजन नहीं है. श्लोक कंठस्थ करने के साथ साथ एक दो विषयों को हमें अपने जीवन में अपनाना चाहिए, तभी गीता का माधुर्य हमारे हृदय में प्रविष्ट हो सकता है. अतः मैं आशा करता हूं कि प्रतिदिन तुम जिस आनंद की अनुभूति प्राप्त कर रहे हो उसे धीरे धीरे अंतर्मुख कर सकोगे. उपसंहार. भगवान बाबा ने अपने इस प्रेरणादायक प्रवचन में मानव जीवन से संबद्ध अनेक महत्वपूर्ण तथ्यों का उपदेश दिया ताकि हम उनको अपने जीवन में अपनाकर लाभान्वित हों। स्वामी ने स्पष्टतः कहा कि कर्म और कर्मफल दोनों मानव के लिए अनिवार्य हैं, इसीलिए मानव को शम से लेकर समाधान तक विद्यमान षड्गुणों को पूरी तत्परता के साथ विकसित करने के लिए साधना मार्ग को अपनाना चाहिए। आध्यात्मिक क्षेत्र में यदि कुछ भी करना है तो प्रथमतः व्यक्ति को आंतरिक शुचिता को अपनाना चाहिए। आंतरिक विशुद्धता के महत्व को समझाने के लिए स्वामी ने अष्टावक्र का उदाहरण प्रस्तुत किया। श्री कृष्ण ने भी अर्जुन को यही उपदेश दिया, जिसे प्राप्त करने के लिए राग द्वेषादि बुरे गुणों का विसर्जन कर सद्गुणों को बढ़ाना चाहिए, जिनमें संयम और दृढ़ संकल्प अत्यंत प्रधान है। संयम और संकल्प की नींव पर ही जीवन की अट्टालिका खड़ी है। संयम की अनुपस्थिति में कुछ भी संभव नहीं है। अतः आध्यात्मिक प्रगति हेतु सर्वप्रथम इस संयम को पाथेय बनाना चाहिए। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 15 सितंबर 1984 को दिया गया प्रवचन सुना।
4: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యు కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా, ఎంతమందియో కొన్ని స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, baryanu manam kolipothema tirigi rendu vivaham aadavachu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhumini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యు కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహం లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి, సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: And hence it is essential to maintain this body, experience in the proper way and in a sacred way.
0: గడచిన రాత్రి పగలునైనను మనం సాధించలేము.
1: The day and the night passed off will never come back.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్, ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిగిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annintiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతూనాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి అనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ అన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ అన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు విలువ దేహుడు ఉండేది సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమునందు సద్గుణములు సత్ప్రవర్తనలు సదాలోచనలు సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఎ క్లాక్
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand represents the moment.
0: కానీ ఈ మూడు ముళ్ళు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్స్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములకై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరమును అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness. The body is gifted to render service.
0: నిన్ను రక్షించుకోవటమే కాకుండా నీతోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మన ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి యొక్క దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ట అవుతాడు?
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: selfishness.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్న చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life.
0: గుర్తించుకున్నటువంటి వాడే ఇతరులను కూడా గుర్తించగలడు.
1: If we know yourself, you will be able to know others.
0: తనం తాను గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటినీ నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు కూడాను కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధంగా పుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కానీ పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యు హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యు కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: లేక ప్రాయమందు,
1: or youth
0: లేక ముదిమి యందు, లేక ముసలి యందు,
1: or advanced
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When one is going to die, nobody can
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough, you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేనులు ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్కనే నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one eye meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ, దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap, you go around the different countries, you become a vagabond. What is that you are doing?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్
0: గూఢంగా
1: hidden
0: tarayandi imidi unnatundi oka tattvanni gurtinchinatundi vaade vyakti annadu.
1: Vyakti an individual is a person who identifies the latent hidden.
0: Dehanni vyakti anipinchadam ledu.
1: And he is not the one goes by the body.
0: Vyaktamai oka divyattamu tarayandi imidi unnatundi daanni gurtinchinatundi vaade vyakti annadu.
1: Vyakti or a person is the one who recognizes the latent divinity.
0: Ye manavudu tarayandi unnatundi divyattanni gurtinchado vaadu vyakti kaane kaadu.
1: You cannot call him a person or individual if he does not identify the divinity latent immanent.
0: Kanukamna vyaktitvam anetundi daanni manam abhivruddhi garchukovali.
1: So we have to develop the identity with the divinity.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచియస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచియస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to manifest to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాదు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: నో వన్ ఇస్ ఎ స్కాలర్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: గ్రాడ్యువల్లీ హీ
0: సాధనల ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈ నాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity art anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kodanu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi e manam aavirbhavinpa chesukoni tirigi bayat teppinchukovali.
1: We have to bring out manifest.
0: Chadivinatunti vaadu evvadu ee jagatlo kaanaraadu.
1: We don't find anyone who has seen
0: it. దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: And therefore it is clear demonstration.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being intelligent,
0: మధురి తన్నరుడు మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎంత చదువు చదివి,
1: with all education,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anyway,
0: హీనుని కూడా మానలేడు.
1: A mean man would never give up his meanness.
0: తనకి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు. మనం తెలుసుకోవాల్సిన,
1: having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి చావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ చావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఇస్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వం.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కంట నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యం అంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో ఆది శంకర సెడ్,
0: ఏమిటి వీటి నిమిత్తమై,
1: వాట్ ఫార్.
0: తాను వెళ్తుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బాయ్, హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు.
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: ఈ స్కాలర్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ స్కాలర్.
0: పండితుని కావడం నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: నేను ధనమును సంపాదించి ఏం చేయగలను అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంతానంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువు వలన
1: Do you need education? I'll get money. What can you do with this money? I will lead a comfortable life. But then what are you to do?

0: ಕರಣೇಂ ನಹಿ ನಹಿ ರಕ್ಷತಿ ಶುಕ್ರಣೇ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ.
1: At the last minute, at the time of death, the rules of grammar dukrum karane will never come to your rescue.
2: Ee deham enta kaalam undinappudiki nee edo oka naatiki maraninchu tappadu.
1: The body may last for a long time, but it cannot be eternal.
2: Pada pada manasu emkim karulappudu paasamu laagedi veena.
1: The messengers of death are prepared to drag your body.
2: Dabadaba baita pettudiki laabamu ledani cheppu veena.
1: When relatives give up the hope and ask the body to be taken out.
2: Aalu kuttalu labalava yerchu veena.
1: When the children and wife cry loudly.
2: Tarama harinaamamu notana balaka.
1: Is it possible to sing the glory of God then at the last time?
2: Aa samayam lopala ayya rakshinchandi annante evaru raagalaru?
1: At that time, if you go on crying for help, who will come to your rescue?
2: Kanukane jeevita kaalamulunde kudanu manam dinni saathanga gaavinchukune margaanni vetiki danni manam gurtinchali.
1: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
2: Kaani jeevitam lopala manam anubhavinchavalsindi kuda anubhavinchali.
1: However, we should have certain experiences now.
2: ఎట్టి ఎక్స్పీరియన్స్ కాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్?
2: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గుణముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
2: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
2: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
2: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
2: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
1: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
2: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. ఇస్ నాట్ ఆఫ్ అరోమ ఆర్ సెన్స్ ఆర్ రోజ్ వాటర్ ఆర్ ఫ్రాగ్రెన్స్.
2: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
1: వాట్ ఈస్ దట్ యు ఫైండ్ ఇన్ ద
2: బాడీ? మన అంతర్భావం నందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
1: They are present the sacred qualities within the body.
2: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: In fact, we have to maintain our body to sustain and to protect the values.
2: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
1: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
2: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
1: There is nothing that would happen.
2: కేవలం ఎందు మనం పాల్గొనాలి.
1: We have to participate in service.
2: నటపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body.
1: వ్యాపారం చేసి లక్షలు నీవు ఆర్జిస్తున్నావు.
0: By doing some business, you earn lakhs of money.
1: సాధిస్తున్నావు దేహము వలనే.
0: You do that with this body.
1: నీవు గొప్ప విద్యావంతుడైపోయినావు.
0: You are highly educated now.
1: నీ విద్య దేని వల్ల నీకు లభ్యమైంది?
0: How is it possible?
1: దేహం వల్లనే లభ్యమైంది.
0: It's only through this body you can be a great man.
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, body is very important.
1: అయితే దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ టు ఎంజాయ్.

0: experience comforts and conveniences, go by the beauty of the law of body. What are these worldly comforts?
1: French Europe, German Yudham Jariginappudu.
0: At the time of German war,
1: French war ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact, they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: French have not lost in the battlefield. And in fact, they are drowned in comforts and pleasures and therefore lost the battle.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్ ఇస్
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్
1: ప్లెజర్. దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Athanu eppudukunu ee chinna vishayani kodunu chaala pramanamulu vetikeetunte vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the seawater.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ హి వాస్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్తను నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్డ్ అండ్ రిప్లైడ్. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థాలు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రం నందు
0: in me
1: ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in
1: future. I don't want to
0: lose my shape and form by allowing the dust to be collected on the
1: surface.
0: And in fact, to me, waves are the real
1: decoration. And the
0: houses and waves are the decoration to the ocean.
1: గగనకి చంద్రమణి శృంగార.
0: And moon is the jewel to sky.
1: నారికి గుణమే శృంగార.
0: And woman character is decoration.
1: ఈశ్వర భక్తులకి నొసట విభూతి శృంగార.
0: విభూతి is the decoration to a true devotee.
1: కనుకని దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: So we should have that real beauty.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment.
1: దేహాభిమానం మాత్రం పెంచుకోండి.
0: And you think of the body to protect.
1: దేహాభిమానం మాత్రం పెంచుకోకండి.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారా పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెదకుండా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truth.
1: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకనే మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ద
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: మెనీ పాలిటీషియన్స్ అడ్రస్ స్టూడెంట్స్ టెల్లింగ్ దాట్ ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
1: ఎవరు కాపాడగలరు?
0: హూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం ఒట్టి మాటలే,
0: ఇట్స్ జస్ట్ వెయిన్ టాక్.
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect
1: dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశం ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్,
1: మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్ ఇస్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: దేశానుకూలమైనటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు,
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: దేశానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: లేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హీ వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికీ నాకు ఇంకా వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అని అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యూ మీన్ బై దాట్?
1: వేషాలకు తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆస్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, రివరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఫాలో ట్రూత్ అండ్ ధర్మ.
1: సద్గుణంబులు,
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి,
0: గుడ్ మైండ్,
1: సత్య నిమితి,
0: ట్రూత్,
1: భక్తి,
0: డివోషన్,
1: క్రమశిక్ష,
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు,
0: డ్యూటీ,
1: నేర్పునది విద్య.
0: that these qualities are given by education. The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషాలకు తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance with the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకునో అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagavan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagavan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ విత్ డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారందరినీ చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్స్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: కన్నులు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్.
1: గ్రంథాన్ని చూడు.
0: You see the book.
1: దాన్ని చదువు.
0: అండ్ యూ రీడ్.
1: తల్లిదండ్రులు చూడు.
0: యూ సీ యువర్ పేరెంట్స్.
1: చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి. లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే పక్కన పోతూ ఉంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీలు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండ్రు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్. ఈ
1: వయసు లోపల మీరందరూ కూడా అక్క చెల్లెండ్రుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: తల్లులుగా విశ్వసించాలి.
0: యూ కన్సిడర్ మదర్స్.
1: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee chedda drushtini chustaro vaallalo nenu kanu drushtinchi vere ayipothanu annadu Suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarunte varini chudakoodadu.
0: So you cannot look
1: into దారిన నడుస్తున్నావు దారిని చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది.
0: గుణములు
1: మంచిగా పెరుగుతాయి.
0: You will be safe if you watch every step.
1: నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది.
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారి పైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాజ్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాజ్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు.
0: హి సెడ్
1: సత్యం మన యొక్క దృష్టి.
0: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
1: మంచితనము గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దాట్ ఈస్ ది బ్యూటీ.
1: సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అనేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: అండ్ దిస్ టీచర్ వాజ్ పాసింగ్ బై.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: బికాస్ హి వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హాస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు.
0: అండ్ హిస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరు ఇంకొక ఆఫీసర్ కూడా ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
1: ఇద్దరు వచ్చారు కొట్టుకున్నారు డీ కొట్టారు.
0: బోత్ కేమ్ ఇన్ క్లాస్.
1: తక్షణమే ఇతను చెప్పాడు హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ హూ ఆర్ యూ?
1: అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నాను, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద గురు సెడ్, ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఇన్ సర్చ్
1: నేనెవరని చింతిస్తున్నాను,
0: హావ్ బీన్ థింకింగ్ దిస్,
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: అండ్ ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూట్యూబ్ అందరినీ చేర్చుకుని చక్కని బోధన సల్పుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమిది లౌడ్ స్పీకరా, ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్, యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు
1: వినకూడదు.
0: యూ షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి.
0: యూ షుడ్ థింక్ ఇన్ ద రైట్
1: డైరెక్షన్. ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యూ షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంతా నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ సెంటర్టైన్ బ్యాడ్ థింకింగ్ త్రూ దేర్ లైఫ్ అండ్ దేర్ రూల్ చేత,
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతన జరుపుతూ వచ్చేవారు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్,
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడు ఎందు ఉండకూడదు.
0: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
0: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: మైండ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: చక్కని గుణాలు,
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దిస్ ఈజ్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
0: దర్ మెనీ వర్చ్యూస్, గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
1: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ, యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్, ద డ్యూటీ, డిసిప్లిన్ అండ్ ద డివోషన్, అడియరెన్స్.
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని, సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: తన శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దాని వల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి.
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్,
1: దుర్భావములు నిన్ను హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
0: సో యూ కెనాట్ లుక్ లైక్ దాట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము.
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ,
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
0: ఇఫ్ యూఆర్ గుడ్ ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగభూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ భారత్ బీయింగ్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, ఇట్ హ్యాస్ టు బి అప్హెల్డ్ బై యూ పీపుల్.
1: అందునిమిత్తమే మీ దేహాన్ని కాపాడుకోవాలి.
0: ఫర్ దాట్ పర్పస్ యూ హావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
0: వెన్ వన్స్ ది బాడీ ఇస్ లాస్ట్,
1: దేని పైనా మనం సాధించవచ్చు కానీ దేహం పోతే తిరిగి మనం
0: సాధించలేము. యు కెన్ రీగెయిన్ ఎనీథింగ్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ లాస్ట్ బట్ నాట్ ది బాడీ.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: టు అచీవ్ ద గోల్ అంటిల్ యు రీచ్ ది డెస్టినేషన్ ప్రొసీడ్. గో అహెడ్.
1: అది ఏ మీ లక్ష్యంగా తీసుకోవాలి.
0: కీప్ ఇట్
1: అది మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
0: కీప్ ఇట్ యాజ్ ది చీఫ్ ఎయిమ్.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టు తిని పట్టు నెగ్గేదో అట్లే ఉండు.
0: You have determined somewhere or other. Hold on until you are successful.
1: Koru veniyo korane korthi kokki chellu daaka povakundu.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: Adigina vediyo adagana adigithiri adigina vidiyaka viduvakundu.
0: Having asked, never give up until it is given.
1: Talatunna vediyo talatune talchidi talapu teeru daaka povakundu.
0: Having thought somewhere or other until the thought is reality, do not
1: koru padaleka meeraina bhoovaliyu. వడం తెలియక తమైన అడుగవరయు.
0: out of disgust God should bless you or you should faint in the
1: way. Devudu meeku taaneyinappudu vastadu
0: ante
1: yelam taniyaku meereyane adagali.
0: Out of disgust he might come for the home or he may drop
1: out. Pravita vidyarthi dichcha kaadu.
0: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: Kaadu vidyarthi dichchane kaadu.
0: It is not the determination.
1: Annintini meeru sadhistu povali.
0: You should achieve
1: that. Adhe vidyarthi dichcha.
0: Then that is the determination of a student.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Peddalu cheppinavi, mee vidyarthulu palikinavi, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా తీర్పించు సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్ బై స్టూడెంట్స్. And all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.